ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 26వ తేదీ, బుధవారం. ప్రయత్నం చేసి ఓడిపోవు, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. నేను మీ రేడియో నిస్తం చెనిగరపు శ్రీధర్. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రంలో రిలే.

0: మీరింతవరకు గణపతి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సువాసితం వింటారు. సమర్పణ డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
1: మన సమాజంలో మనతో పాటుగా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇంకా అనేక రకాల జీవాలు ఎన్ని జీవిస్తున్నప్పటికీ మానవులమైన మనమే మన తెలివితేటలతో కానివ్వండి, ఒక్కొక్క సమయంలో భుజబలంతో కానివ్వండి, వాటినన్నింటినీ మన అధీనంలోకి తెచ్చుకొని మన పెత్తనాన్నే కొనసాగించుకుంటున్నాం. ఇది మన ప్రపంచం అనిపించుకుంటున్నాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనం మేధావులమే, మహనీయులమే, జీవకోటి సర్వములో శ్రేష్ఠతములం మనమే, సందేహమే ఏమీ లేదు. ఈ మాటలను విని మనం అహంకరించవలసిన అవసరమేమీ లేదు. ఎందుకంటే ఈ పొగడ్త వెనుక ఒక బలమైన, బరువైన బాధ్యత మన మీద ఉన్నది. అదేమిటి అంటే, ఇది మన సమాజం కనుక మనం సక్రమ మార్గంలో నడిచామా ఈ సమాజం ఆనంద నిలయమవుతుంది. మనం నీతి తప్పి ప్రవర్తించామా నరక కోపమవుతుంది. అట్లా అయితే ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది మనుష్యులున్నారో అన్ని కోట్ల మనస్తత్వాలు ఉన్నాయి కదా. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, శాంతమూర్తులు, రౌద్రమూర్తులు, పరోపకార పరాయణులు, స్వార్థపరులు, ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళనందరినీ, అందరినీ అవసరం లేదు, వీళ్లలో రెండవ రకం వాళ్ళని మనం బాగు చేయగలమా అని ప్రశ్న. సమాధానంగా ఇది వినండి. ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తన కుమారుణ్ణి పిలిచి, ఒరే వరల్డ్ మ్యాపు, ప్రపంచ పటం తీసుకొని రారా అన్నాడు. వాడు ఒక అరటావు సైజులో ఉన్న కాగితం మ్యాపుని తీసుకొని వచ్చాడు. తండ్రి, దానిని రెండు ముక్కలుగా చించరా అన్నాడు. కొడుకు చించాడు. మళ్ళీ చించరా అన్నాడు తండ్రి. మళ్ళీ చించాడు కొడుకు. నాలుగు ముక్కలైంది అది. మళ్ళీ మళ్ళీ చించమన్నాడు తండ్రి. మళ్ళీ మళ్ళీ చించాడు కొడుకు. చిన్న చిన్న ముక్కలైపోయింది ఆ కాగితం. అప్పుడు తండ్రి, ఒరే నేనట్లా బజారుకు వెళ్ళి వస్తాను, వచ్చేసరికి ఈ మ్యాప్ని వెనకటిలాగా ఉండేట్లుగా సరిగా అతికించి ఉంచరా అన్నాడు. చాలా కష్టమైన, దాదాపు అసాధ్యమైన పని అనిపిస్తున్నది కదా మనకు. తండ్రి ప్యాంటు వేసుకొని చొక్కా వేసుకోబోతున్నాడు. అంతే, నానా మ్యాప్ని తయారు చేశాన్నానా అన్నాడు కొడుకు. తండ్రి ఆశ్చర్యపోయి, ఈ కొద్దిసేపట్లోనే ఎట్లా చేశావురా అని అడిగాడు. ఏమీ లేదు నానా, ఈ మ్యాప్ వెనక ఒక మనిషి బొమ్మ ఉన్నది, దానిని ఆర్డర్లో పెట్టాను, మ్యాప్ ఆర్డర్లోకి వచ్చింది అన్నాడు కొడుకు హుషారుగా. ఈ విషయానికి సారాంశం ఏమిటి అంటే, మనిషిని ఆర్డర్లో పెట్టండి, ప్రపంచం దానంతట అదే ఆర్డర్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమండి, మనం మన అధీనంలోనే ఉంటాం గనుక ఏదో ఒక విధంగా ప్రయత్నించి మనం

0: సాగుపడటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ అవతలి వ్యక్తిని ఆర్డర్లో పెట్టడం మన వల్ల అవుతుందే? వాడు మన మాట వింటాడా? మన దారిలోకి వస్తాడా? అది ప్రశ్న. బాబు, మనం ఎవరినీ బాగు చేయనవసరం లేదు. ప్రతి ఒక్కడూ తనను తాను సంస్కరించుకుంటే చాలును. తన మటుకు తాను సక్రమంగా ఉంటే చాలును. ప్రపంచంలోని అందరూ బాగుపడినట్లే కదా. మనిషి బాగుపడ్డాడు, ప్రపంచమంతా బాగుపడ్డది. ఒక క్షణం ఆగండి. త్రికరణ శుద్ధి అన్నారు కదా పెద్దలు, మనసు, మాట, పని, ఈ మూడు త్రికరణాలు. వీటిలో శుద్ధి ఉండటమే త్రికరణ శుద్ధి. ఒక పనిని గురించి ఆలోచించటం మనస్సు, ఆలోచించిన దానిని తప్పకుండా చేస్తాను అని చెప్పటం మాట, ఆ చెప్పిన దానిని చక్కగా చేయటం పని. ఇదే త్రికరణ శుద్ధి. మన సమాజం ఆనంద నిలయం కావాలని ఇంతకు ముందుగానే సంకల్పించుకున్నాం. ఒక పని అయిపోయింది. ఏ విధంగా చేస్తే ఆనంద నిలయం అవుతుందో ఇప్పుడే ముచ్చటించుకున్నాం. అమ్మయ్యా, రెండవ పని కూడా పూర్తి అయింది. ఇక మిగిలింది ముచ్చటగా మూడవది, ముఖ్యమైనది ఆచరణలో పెట్టడం. ఇక ఆలస్యం ఎందుకు? ఈ క్షణం నుండే మనం ఆర్డర్లో ఉండటం ప్రారంభిద్దాం. మన ప్రపంచాన్ని ఆర్డర్లోనికి తెచ్చుకుందాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు. వినే ముందు వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: చీడపీడల నియంత్రణలో క్రిమి సంహారక మందులను విరివిగా వాడటం వల్ల మిత్ర పురుగుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ముందస్తు సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా అంతర పంటలు, ఎర్ర, కంచె పంటలను సాగు చేసి చేలలో మిత్ర పురుగుల సంఖ్యను పెంచుకోవచ్చు. ఇవి పంటలకు హాని చేసే చీడపురుగులను అదుపు చేస్తాయి. రెండు పంటలను ఒకే పొలంలో ఒకే సమయంలో ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన నిష్పత్తిలో వేయడాన్ని అంతర పంటల సాగు అంటారు. ఈ పద్ధతిలో ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను కొంతమేరకు అరికట్టవచ్చు. అంతర పంటల వల్ల చేలలో మిత్ర పురుగుల ఉనికి కూడా పెరుగుతోంది. రెండు పంటలు ఉన్నప్పుడు కీటకాలు కొన్నిసార్లు ఆహారాన్ని గుర్తించడంలో ఇబ్బంది పడతాయి. అయితే అంతర పంటల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఈ అంతర పంటలు మిత్ర పురుగులకు ఆశ్రయం ఇచ్చేవిగా ఉండాలి. ప్రధాన పంట, అంతర పంట మీద ఒకే రకమైన పురుగులు ఆశిస్తే రెండు పంటలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నందున చీడపీడల తాకిడి క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని పంటలను ఎంపిక చేసుకోవాలి. పత్తిలో అంతర పంటగా సాళ్ల మధ్య దూరాన్ని బట్టి 2 లేదా 3 వరుసలు పెసర, బొబ్బెర, మినుము, సోయా చిక్కుడు ఇలాంటి పంటలను సాగు చేసుకోవచ్చు. పత్తిలో రసం పీల్చే పురుగులను అదుపు చేసే అక్షింతల పురుగులు, సాలీళ్లు ఈ అంతర పంటల్లో వృద్ధి చెందుతాయి. అదేవిధంగా శనగపచ్చ పురుగును కొంతవరకు అరికట్టవచ్చు. అలాగే పత్తిలో కందిని 4:1 లేదా 6:1 లేదా 8:1 నిష్పత్తిలో సాగు చేస్తే మిత్ర పురుగుల సంఖ్య పెరగడమే కాకుండా వాతావరణ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణ లభిస్తోంది. అంతర పంటగా కంది కూడా సాగు చేసుకోవచ్చు. కంది ప్లస్ జొన్న.

0: మొక్కజొన్న, సజ్జ 1:2 లేదా 1:4 నిష్పత్తి కలిగి ఉండాలి. కంది ప్లస్ పెసర, మినుము, సోయా చిక్కుడైతే 1:7 నిష్పత్తి, కంది ప్లస్ పత్తి 1:4 లేదా 1:6 నిష్పత్తిలో ఉండాలి. కంది ప్లస్ పసుపు 1:4 నిష్పత్తి కలిగి ఉండాలి. యాసంగిలో కంది ప్లస్ యాసంగి వేరుశెనగ 1:4 నిష్పత్తిలో అంతర పంటలుగా వేస్తే పురుగుల ఉధృతి తగ్గుతోంది. వేరుశెనగలో అలసంద, పొద్దుతిరుగుడులను అంతర పంటగా విత్తితే ఆకుముడత పురుగు తగ్గుతోంది. అలాగే 7 వేరుశెనగ వరుసల తరువాత ఒక వరుస జొన్న లేదా సజ్జను విత్తినట్లయితే ఆకుముడత, మొవ్వకుళ్ళు ఉధృతిని తగ్గించుకోవచ్చు. శనగ, ధనియాలు 16:4 నిష్పత్తిలో చుట్టుపక్కల 4 వరుసల జొన్న పంట, 50/100 బంతి మొక్కలను నాటినట్లయితే శనగపచ్చ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పొద్దుతిరుగుడులో వేరుశెనగ 1:5 నిష్పత్తిలో, పొద్దుతిరుగుడు, కంది 2:1 నిష్పత్తిలో వర్షాకాలంలో సాగు చేస్తే పొగాకు లద్దె పురుగు ఉధృతి కొంతవరకు తగ్గుతోంది. వానాకాలంలో జొన్న, కందిలను 4:1, సజ్జ, కందులను 4:1 లేదా 6:1 నిష్పత్తిలో సాగు చేసినట్లయితే పురుగుల ఉధృతి తగ్గే అవకాశం ఉంది. ఆముదం, కంది పంటలను 1:1 నిష్పత్తిలో ఆముదంతో పాటు గోరుచిక్కుడు, అలసంద, మినుములు లేదా వేరుశెనగ 1:2 నిష్పత్తిలో వేస్తే దాసరి పురుగు, పచ్చదీపపు పురుగులు, కాండం కాయతొలిచే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. మిత్రపురుగులైన అక్షింతల పురుగు, సాలీడు పురుగుల సంఖ్య పెరుగుతోంది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: మీరు ఇంతవరకు రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రభాత ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా దెబ్బతింటున్న లైంగిక ఆరోగ్యం, సకాలంలో చికిత్స సోనే ఫలితం, కొన్ని వివరాలు వింటారు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమంలో షేక్ సలాం గారి స్వీయ కవితలు వింటారు. 7:45 మిలాదున్ నబీ పండుగ ప్రాసస్యం గురించి తబరష్ పాష గారి ప్రసంగం వింటారు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి సంగీతం వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో మహిళలకు సమానత్వంతోనే అందరికీ ప్రగతి ప్రసంగం వింటారు. అనంతరం ఎల్లయ్య గారి స్వీయ కవితలు వింటారు. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపార్ సమాచార్. ఈ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రంలో రిలే. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంలో రిలే. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో బ్లాక్ రైస్ పండిస్తున్న ఆదర్శ రైతు పరిచయ కార్యక్రమం. అనంతరం అభ్యుదయ పదంలో ఆమని ప్రసంగం వింటారు. 7:45

సెట్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రంలో 8 గంటలకు. కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. తొమ్మిది గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రంలో రిలే. 9:30 చిత్రగీతాలు వింటారు. 10 గంటలకు రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రంలో రిలే. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల వివరాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పన, లోపలి ఆకృతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాల లోపలి ఆకృతులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధుల బృందం ఈ సందర్భంగా భవనాల లోపలి ఆకృతులు ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శించింది. ఈ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840 కోట్ల 41 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.

0: కాలంలో ఆ బ్లాక్ను చేర్చి సింగరేణి సంస్థకు కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా కేటాయింపులు రద్దయినట్లు పేర్కొంటూ,
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ జోన్ లో కోయగూడెం బ్లాక్ 3 సకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయని కారణంగా దానికి ఆ బొగ్గు బ్లాక్ ను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ

0: జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. ఇది సుమారు 120 మిలియన్ టన్ల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13 కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం.
1: ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సౌభ్రాతృత్వం, ధర్మానికి స్ఫూర్తిదాయ ప్రతీకగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. తోటి ప్రజలకు విశ్వాసం, నమ్మకం, శ్రద్ద, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఇతర రాష్టాల్లో జూనియర్ డాక్టర్లకు అందుతున్న ఉపకార వేతనం, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట సచివాలయంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
2: జూడాలు కూడా సమ్మె విరమించారు. ప్రభుత్వం వారి పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తూనే పరిమితుల దృష్ట్యా ఏ మేరకు చేయగలం, ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంటర్న్స్కి ఎంత ఇస్తున్నారు, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు, అదేవిధంగా పీజీలకు ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని ఇప్పటికే కూలంకషంగా దాని మీద చర్చించడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా వారి పట్ల సానుకూలంగా స్పందిస్తూనే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం
1: చేస్తాం. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్తో కలిసి గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ హైదరాబాద్లో ముఖ్యమంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమలులో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈరోజు. ప్రస్తుత మాసిడోనియాలో 1910 ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించారు. ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు. మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ థెరిసా భారత్లో ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు. రాష్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం లక్ష్యాలను అధిగమించాలని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి నిన్న దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ, జీవనోపాధి, ఆస్తుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి ఇప్పటికే 86% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 6,18,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,32,00,000 పైగా మొక్కలు నాటినట్లు మంత్రి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు అమరావతి రాజధాని ప్రత్యేకతను ప్రతిబింబించేలా భవనాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365ను 2 లేన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలో గతంలో రద్దయిన కోయగూడెం బొగ్గు బ్లాక్పై హైకోర్టు స్టే తొలగిపోయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సబలం ప్రతిపాదితవాన్ యత్ అవసంరచనా సేవాభ్యః యథాసంభవం సామాన్యోపయోగమార్గాణాం సంభావనాః అన్వేష్టుం ఆవశ్యకతా అస్తీతి. విశేషతయా ప్రముఖ పరివహన్ అవసంరచనా పరియోజనానాం నిర్మాణ సమయే సేవాతీర్థే ప్రగతిః ఇత్యస్య 53వ ఉపవేశనస్య అధ్యక్షతాం కురవన్ శ్రీమోదీ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః ప్రావిధిక ఆర్థిక సంభావనాః దృష్ట్వా యోజనా నిర్మాణస్య స్తరే ఏవ ఏతాదృశాన్ ఏకీకృతోపాయాన్ పరీక్షితుం ఆహ్వానం కృతవాన్. సః ఉక్తవాన్ యత్ కార్యాన్వయనస్య శీఘ్రతయా సహ గుణవత్తాయాః విషయే కోపి సంధిః న భవేత్. అసౌ మంత్రాలయేభ్యః రాజ్యేభ్యః కార్యాన్వయన సంస్థానేభ్యశ్చ ఆధునిక ప్రౌద్యోగికీనాం అంగీకరణాయ ప్రత్యేకస్మిన్ చరణే గుణవత్తా నిశ్చయం పర్యవేక్షణం చ సుదృఢీకర్తుం ఆహ్వానం కృతవాన్. ఉపవేశనే శ్రీమోదీ రేలపట్టికా మార్గ విద్యుత్ క్షేత్రాణాం షట్ ప్రముఖాణాం అవసంరచనా పరియోజనానాం సమీక్షాం కృతవాన్. ఏతాః పరియోజనాః నవరాజ్యేషు విస్తృతాః సంతి అథ చ తాసాం సమగ్ర వ్యయః 30,000 కోటి రూప్యకాధికః అస్తి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః ఉక్తవాన్ యత్ ప్రత్యేకస్మిన్ క్షేత్రే అగ్రస్థానం ప్రాప్తుం భారతస్య ఆంతరిక సురక్షా అధికం సుదృఢా కరణీయా. నవదిల్ల్యాం రాష్ట్రీయ సురక్షా రణనీతి సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయన్ శ్రీశాహః ఉక్తవాన్ యత్ 47,000 అధిక 2,000తమ వర్షం యావత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః వికసిత భారతస్య దృష్టిం సాకారయితుం సుదృఢా ఆంతరిక సురక్షా అత్యావశ్యకీ అస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రశాసనేన మాదకద్రవ్యసంబద్ధాః సమస్యాః నక్సలవాదః అథ పూర్వోత్తరక్షేత్రస్య చ సమాహ్వానాని సఫలతయా నిరాకృతాని. ఏతాసాం ఉపలబ్ధీనాం శ్రేయః అసౌ రాజ్యారక్షిబలాయ కేంద్రీయాభికరణేభ్యః తథా కేంద్రీయ సశస్త్రారక్షిబలేభ్యః ప్రదత్తవాన్. భారత చీన దేశయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధస్య నిరంతర వికాసాయ ప్రగత్యై చ భారత చీన సీమాక్షేత్రేషు శాంతి స్థాపనస్య మహత్వం భారతం ప్రతిపాదితవాన్. రాష్ట్రీయ సురక్షా పరామర్శదః అజిత్ డోభాలః ఫిజింగ్ నగరే చీన విదేశ మంత్రిణా వాంగ్ యీ ఇత్యనేన సహ

0: भारत-चीन सीमा प्रश्न विषयेषु विशेष प्रतिनिधीनां वार्तायाः 25वें चरणस्य सः अध्यक्षतां कृतवान्। विदेश मन्त्रालयः एकस्मिन् वक्तव्ये अवदत् यत् उभौ प्रतिनिधि तेषां समग्रं दीर्घकालिकं च हितं दृष्ट्वा सीम प्रश्ने राजनैतिक समाधानस्य प्रयत्नान् अनुवर्तयितुं सहमतौ अभवताम्। उभौ पक्षौ 24वें अक्टूबर मासे कजान नगरे गतवर्षे अगस्त मासे तियाचीन नगरे च स्वनेतृभिः प्राप्तानां महत्वपूर्ण सर्वसम्मतीनां कार्यान्वयने प्रगतिम् अभिलक्षितवन्तौ। उपभोक्त्री कार्य विभागस्य सचिवा निधि खरे इत्येषा अकथयत् यत् कांदा एक्सप्रेस यानं दिल्ली नगरं प्रति प्रायः 800 मैट्रिक टन परिमितं पलाण्डुः आनयन् अस्ति। सामाजिकान्तरजालीये पटले सचिवा अवदत् यत् नाफेड NCCF तथा केन्द्रीय भण्डार केन्द्रेषु पलाण्डुः 35 रूप्यकाणि प्रति किलोग्राम मूल्येन विक्रियते। कांदा एक्सप्रेस यानम् आरम्भे चेन्नई एर्नाकुलम मदुरै गुवाहाटी इत्येतेषु स्थानेषु प्राप्स्यति इति सा संसूचितवती इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम इपुडु जिल्ला समाचार लेख। मेदक जिल्ला సమగ్ర సమాచార నివేదిక అందిస్తున్నారు శ్రీజీ గంగారాం గౌడ్.
2: మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా వారికి జ్ఞాపికలతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సన్మానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 110.84 కోట్ల గ్యాస్ సిలిండర్ల రాయితీ, గృహజ్యోతికి 108.80 కోట్ల మహాలక్ష్మి ద్వారా 161.49 కోట్ల అందజేసినట్లు వివరించారు. మెప్మా ద్వారా మహిళా సంఘాలకు 3.50 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ పథకాలు ప్రజల ఆర్థిక బలోపేతానికి తోడ్పడుతున్నాయని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు ప్రతి మండలంలోని ఒక తపాలా కార్యాలయంలో ఉచితంగా ఆధార్ సేవలు అందిస్తామని జిల్లా పర్యవేక్షకులు విజయ్ కుమార్ చెప్పారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ దరఖాస్తులకు ఆధార్ తప్పనిసరి కావడం వల్ల ప్రత్యేక శిబిరాల ద్వారా నిరంతరం కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. నవజాత శిశువుల పేర్ల నమోదుతో పాటు చిరునామా, ఇతర వివరాలు మార్పులు చేసుకునే అవకాశం కూడా ఈ కేంద్రాల్లో కల్పించామని వ్యాఖ్యానించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల నిత్యం ప్రజలకెంతో సౌకర్యంతంగా ఉంటుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చొరవతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో 44వ జాతీయ రహదారి రామంబపేట బైపాస్ సర్కిల్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 39 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ పనులను 18 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రఘునందన్ రావు సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. గత 20 ఏళ్లుగా కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన అనేక మంది ప్రయాణికులు ఈ సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదాల్లో మరణించారు. ఈ ఘోర ప్రమాదాలకు అడ్డుగట్టు వేసేలాగా మనోహరాబాద్ నుండి రామాంబపేట వరకు 50 కిలోమీటర్ల మేరకు ఆర్ఓబీ పనులకు నిధులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లాలో పట్టు పరిశ్రమ, ఆయిల్ పామ్ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారని ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ చెప్పారు. సారవంతమైన నేలలు ఉండడం వల్ల ప్రస్తుతం 60 ఎకరాల్లో ఉన్న పట్టు సాగును ఈ ఏడాది మరో 25 ఎకరాలకు విస్తరించేందుకు కౌడిపల్లి, వెల్దుర్తి, చెగుంట తదితర మండలాల రైతులు సిద్దంగా ఉన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులకు మల్బరీ తోట నిర్వహణకు 2 ఏళ్లకు 70,000 రూపాయలు, పురుగుల పెంపకం గదికి 90,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఈ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తోంది. వీటితో పాటు ఆయిల్ పామ్ రైతులకు గెలలు కోసే కత్తులు, నిచ్చెన్లు, ట్రాక్టర్ ట్రాలీలు వంటి పరికరాలను 50% రాయితీపై అందజేస్తున్నారు. ఆషాఢ మాసంలో అమ్మవార్లకు పూజలు కాకుండా బోనాలు ఊరూర సంబరంగా చేసుకుంటున్న ఆడపడుచులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలుచోట్ల బోనాలోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామాల్లో మహిళలు గ్రామదేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, యువతుల నృత్యం ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ఆషాఢ మాసం బోనాలు నిర్వహించుకున్నారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు 72.48% మాత్రమే పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,93

3,665 మంది రైతులుండగా ఇప్పటి వరకు 2,12,865 మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, ఇంకా 80,803 మంది మిగిలి ఉన్నారని అధికారులు చెప్పారు. నమోదు 100% పూర్తి కాకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వివిధ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన జిల్లాధికారులు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి రైతు రిజిస్టేషన్ను 100% పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన సేవల కోసం రైతులందరూ నమోదు చేసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరుగు దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు టొరంటోకు చేరుకున్నారు. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వార్తల వివరంగా. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడే సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సేవా తీర్థలో జరిగిన ప్రగతి 53వ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రణాళిక దశలోనే మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సాంకేతికతను, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సమీకృత విధానాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మోదీ రైల్వే, రోడ్డు, విద్యుత్ రంగాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 30,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 6 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. అగ్రిస్టాక్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ఎన్ఎస్ఎస్సి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు పటిష్టమైన అంతర్గత భద్రత అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల సమస్య, నక్సలిజం, ఈశాన్య ప్రాంతంలోని సవాళ్లు తీవ్ర సంక్షోభాలుగా మారకముందే గత ప్రభుత్వాలు వాటిని గుర్తించి ఉంటే దేశం దశాబ్దాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఈ 3 అంతర్గత భద్రతల సమస్యల్లో ఉన్న క్లిష్టమైన సవాళ్లను ప్రభుత్వం పరిష్కరించిందని, ఈ ఘనత సాధించడంలో రాష్ట పోలీసు బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సీఐలు కృషి చేశాయని హోంమంత్రి అభినందించారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని ముందుగానే అడ్డుకునే వ్యూహాలను రూపొందించడానికి ఈ ఎన్ఎస్ఎస్సి వేదిక రాబోయే 15-20 ఏళ్ల పరిస్థితులను విశ్లేషించాలని ఆయన సూచించారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులు అభ్యసించే యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సంస్థల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్ల సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. వ్యవసాయ విద్యాబోధన విధానంలో కృత్రిమ మేధస్సును జోడించడం ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరమని మంత్రి అన్నారు.

0: से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है। कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है।
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా అమెరికాలో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ సమావేశం ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4,000 మంది మహిళా లబ్దిదారులకు పత్రాలను పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కాగా ఇప్పటి వరకు ఈ పథకం కోసం 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారని, 6,52,000కు పైగా దరఖాస్తులు తుది దశలో పూర్తికయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి చట్టబద్దమైన హోదా కల్పించడం, ఆ సంస్థలో సంస్కరణలు చేపట్టడంపై రూపొందించిన ముసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా నివేదికపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఎన్టీఏ సంస్కరణలు, దాని బలోపేతం చేయడానికి సంబంధించిన నివేదికను కమిటీ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యుడు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని ఈ కమిటీ 382వ ముసాయిదా నివేదికను చర్చించి ఆమోదించడానికి 6వ సారి సమావేశమైంది. భారత్ చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది, పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల చర్చల 25వ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో కలిసి సహాధ్యక్షత వహించారు. సరిహద్దు సమస్యలపై ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇరు దేశాల సమగ్ర దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో సరిహద్దు సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా తమ కృషిని కొనసాగించాలని వారు అంగీకరించారు. మిలాదు నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదు నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా రాష్టపతి పిలుపునిచ్చారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 7వ భారత్ మొరక్కో సంయుక్త కమిషన్ సమావేశానికి వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, మొరక్కో పరిశ్రమల వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి ఉమర్ హెజీరా సహాధ్యక్షత వహించారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నిన్న వెల్లింగ్టన్లో 2వ దశ రక్షణ వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ న్యూజిలాండ్ దేశాలు స్వేచ్ఛాయుత సమ్మిళిత ఇండో పెసిఫిక్ ప్రాంతానికి తమ నిబంధతను పునరుద్ఘాటించాయి. ఈ ఉన్నత స్థాయి చర్చలు సముద్ర భద్రతను పెంపొందించడం, ఉమ్మడి సైనిక శిక్షణ, రక్షణ సహకారంపై దృష్టి సారించాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతినిధి బృందాలు సమగ్ర చర్చలు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం 2030లో పేర్కొన్న వ్యూహాత్మక లక్ష్యాలను అమలు చేయడంపై వారు కీలకంగా చర్చించారు. పంచ్కులాలో నిన్న జరిగిన 14వ ఇండియన్ అథ్లెట్ సిరీస్ 2026 పోటీలో పురుషుల 400 మీటర్ల రేసులో విక్రాంత్ పంచాల్ మొహమ్మద్ అజ్మల్పై విజయం సాధించారు. మహిళల హ్యామర్ త్రోలో తన్యా చౌదరి, అనుష్క యాదవ్ మరోసారి మొదటి 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 800 మీటర్ల పరుగులో కవిత విజయం సాధించారు. మహిళల 5,000 మీటర్ల విభాగంలో భారతి మొదటి స్థానాన్ని సాధించారు.

0: ఇచ్చారు. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థానంలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే జార్ఖండ్, కేరళ, మాహే మధ్య, మహారాష్ట, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబర్ దీవులు, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురాలలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా ఎదగాలంటే భారత్ తన అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. భారత్, చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ అత్యంత కీలకమని భారత్ తెలిపింది. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: అందరికీ ఆరోగ్యం, ఆరోగ్య సమాచారం.
2: ఈనాటి కార్యక్రమంలో దెబ్బతింటున్న లైంగిక ఆరోగ్యం సకాలంలో చికిత్సతోనే ఫలితం వివరాలు తెలుసుకుంటారు.
3: వంద్యత్వం ప్రస్తుతం చాలామంది దంపతులను వేధిస్తున్న సమస్య. వివాహమైన ప్రతి 10 జంటల్లో 2 నుంచి 3 జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి. సంతానలేమి అనేది మహిళల సమస్య మాత్రమే కాదు, దంపతులిద్దరికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి. ఇటీవలి కాలంలో ఈ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టుకొస్తున్న IVF సెంటర్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే దంపతుల్లో సంతానలేమి సమస్య మహిళలే కాదు, పురుషుల పాత్ర కూడా 50% ఉంది. వారిలో ఉన్న లోపాలు కూడా సంతానలేమికి కారణంగా కనిపిస్తుంది. ఒకప్పుడు పురుషుల్లో సంతానలేమి, అంగస్తంభన, టెస్టోస్టిరాన్ హార్మోన్ల లోపం వంటి సమస్యలు ప్రధానంగా 45 నుంచి 50 ఏళ్ల తరువాత కనిపించేవి. మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలోనూ ఈ సమస్యలు పెరుగుతున్నాయి. గతంలో సంతానం కలగకపోతే మహిళల్లోనే లోపాలు వెతికేవారు. కానీ ప్రస్తుతం శాస్త్రీయ పరిశోధనల ప్రకారం సంతానలేమితో బాధపడుతున్న దంపతుల కేసుల్లో 50% వరకు పురుషుల్లో ఉన్న కొన్ని రకాల అనారోగ్య సమస్యలే కారణంగా తెలుస్తుంది. అసలు పురుషుల్లో వంద్యత్వం సమస్యలు ఏర్పడడానికి గల కారణాలేంటి, వాటిని ఎలా గుర్తించాలి, సమస్య నివారణకు అందుబాటులో ఉన్న చికిత్స, పురుషుల్లో లైంగిక సామర్థ్యం క్షీణించటానికి గల కారణాలు, చికిత్స తదితర అంశాలను తెలుసుకుందాం. పురుషుల్లో వంద్యత్వానికి ప్రధానంగా 2 కారణాలు చెప్పవచ్చు. అందులో 1 వీర్యకణాల సంఖ్య, 2 పురుషుల లైంగిక ఆరోగ్యం. ఈ 2 కారణాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, వీర్యకణాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కొన్ని దశాబ్దాలుగా స్పెర్మ్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. దీని కారణంగా పురుషుల్లో వంద్యత్వ సమస్య అధికమవుతుంది. వైద్య శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రస్తుతం 1 in 4 పురుషుల్లో 1 వంద్యత్వ సమస్యతో బాధపడుతున్నారు. వీర్యకణాల సంఖ్య మాత్రమే కాదు, కణాల చలనశీలత అంటే మొబిలిటీ, ఆకృతి, జీవక్రియ కూడా తగ్గిపోవడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కారణాలు చూస్తే పురుషుల్లో వంద్యత్వానికి ప్రధాన కారణం వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి పలు రకాల కారణాలున్నాయి. అందులో వారికోసెల్ అనేది ప్రధాన కారణం. ఇది వృషణాల చుట్టూ ఉన్న రక్తనాళాలు విస్తరించడం వల్ల ఏర్పడే సమస్య. దీనివల్ల వృషణాల ఉష్ణోగ్రత

పెరిగి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది, అంటే వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ఇది కాకుండా ఈ సమస్యకు మరిన్ని ప్రధాన కారణాలున్నాయి. అవి మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఊబకాయం, దీర్ఘకాలిక ధూమపానం, అధిక మద్యపానం, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, డ్రగ్స్ వినియోగం, కొన్ని రకాల మందులు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేయడం, రాత్రిపూట నిద్రలేమి, వాయు కాలుష్యం, రసాయన కాలుష్యం, పురుగుల మందులు, పారిశ్రామిక రసాయనాల ప్రభావం. 1956లో పురుషుల సరాసరి వీర్యకణాల సంఖ్య 11.6 మిలియన్ ఎంఎల్గా ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్య 6 మిలియన్లకు పడిపోయింది. అంటే జీవన విధానం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ దాదాపు 50% పడిపోయింది. గత 60 నుంచి 70 ఏండ్లలో పురుషుల స్పెర్మ్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని అనేక అంతర్జాతీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫలితంగా వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాక భవిష్యత్ ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. సాధారణంగా నగరాల్లో పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఉన్నత చదువులు, ఉద్యోగం దొరకడం, జీవితంలో సెటిల్ అవ్వడం ఇతర పరిస్థితుల కారణంగా ఆలస్యంగా వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా మానసిక ఒత్తిడి తదితర సమస్యల కారణంగా పట్టణాల్లో ఉండే పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. మరికొన్ని ప్రధాన కారణాలు చూస్తే ఆలస్యంగా వివాహాలు కావడం, కెరీర్ ఒత్తిడి, రాత్రివేళ ఉద్యోగాలు, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్, కాలుష్యం, ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు, వ్యాయామం లేకపోవడం లాంటి విషయాలు కారణాలుగా ఉంటున్నాయి. సకాలంలో పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చు. ముఖ్యంగా వివాహమైన తరువాత 1 సంవత్సరం పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించకుండా సహజంగా ప్రయత్నించినప్పటికీ గర్భం రాకపోతే వెంటనే దంపతులిద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా 35 ఏండ్లు వయసు దాటిన దంపతులు మాత్రం వివాహమైన 6 నెలల్లో గర్భం రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే 30 ఏండ్లు గడిచిన స్త్రీ పురుషుల్లో ఫర్టిలిటీ పొటెన్షియల్, అంటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. పురుషుల్లో అప్పటికే మధుమేహం, వెర్కోసెల్ శస్త్రచికిత్స చరిత్ర ఉంటే ఆలస్యం చేయకూడదు. ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ధూమపానం పూర్తిగా మానివేయాలి. మద్యపానం తగ్గించేయాలి. డ్రగ్స్కు దూరంగా ఉండాలి. రాత్రిపూట 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్రపోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకుంటూ ప్లాంట్ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. అధికంగా వేయించిన మాంసాహారం తినడం తగ్గించి ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమస్యను తొలిలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సమస్యను గుర్తించిన వెంటనే ఆండ్రాలజిస్టును సంప్రదించడం ఉత్తమం. అంతేకాకుండా వైద్యుల సూచన మేరకు జీవనశైలిని మార్చుకోవాలి. యాంటీఆక్సిడెంట్ మందులు, అవసరమైతే హార్మోన్ చికిత్స అందిస్తారు. వారికోసెల్ సమస్య ఉన్నవారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మందులతో సమస్య తీరకపోతే వారి సొంత కణాలతోనే IUI, IVF వంటి ఆధునిక సంతానోత్పత్తి చికిత్సలు అందించడం జరుగుతుంది. పురుషుల్లో లైంగిక ఆరోగ్యం దెబ్బతినడానికి లేదా లైంగిక సామర్థ్యం తగ్గడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. అవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన లోపం, శీఘ్రస్ఖలనం, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తగ్గిపోవడం వంటివి. ఒకప్పుడు 50 ఏండ్లు దాటిన వారిలో కూడా కనిపించే అంగస్తంభన లోపం ఇప్పుడు 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలోనూ అధికంగా కనిపిస్తుంది. వైద్య అధ్యయనాల అంచనాల ప్రకారం ప్రతి 3లో ఒకరు ఏదో ఒక స్థాయిలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటికి ప్రధాన కారణాలు మానసిక ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి, పనితీరు గురించి భయం, అంటే మన ఈ పెర్ఫార్మెన్స్ అసైన్మెంట్ గురించి ఎక్సైట్మెంట్, డిప్రెషన్, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, కొన్ని రకాల మందులు వాడకం వంటివి. జీవనశైలి మార్పులు, మానసిక కౌన్సిలింగ్, వ్యాయామం, అవసరమైనప్పుడు మాత్రలు, ఇంజెక్షన్ థెరపీ, వాక్యూమ్ పరికరాలు, చివరి దశలో పెనైల్ ఇంప్లాంట్ చికిత్స, వైద్యుల సలహా లేకుండా మార్కెట్లో లభించే సెక్స్ పవర్ మాత్రలు వాడడం ప్రమాదకరం.

0: ఇవి రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడం, గుండె సమస్యల వంటి దుష్ప్రభావాలకు దారితీస్తాయి. పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తున్న మరో సమస్య ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్ర స్ఖలనం. చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పడానికి సిగ్గుపడతారు. సమస్యను వైద్యుల వద్ద చెప్పడానికి కూడా ఇష్టపడరు. దీనివల్ల చిన్న సమస్య పెద్దగా మారుతుంది. కానీ దీనికి కూడా సమర్థవంతంగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీనికి గల కారణాలు చూసినట్లయితే మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, సంబంధాల్లో ఉద్రిక్తత, పనితీరు భయం వంటివి ఎంతో ప్రభావం చూపిస్తాయి. బిహేవియరల్ థెరపీ, స్టార్ట్ స్టాప్ టెక్నిక్, స్క్వీజ్ టెక్నిక్, కౌన్సిలింగ్, ప్రత్యేక మందులు, స్ప్రేలు, క్రీమ్లు, జెల్స్ వంటి ఎన్నో రకాల చికిత్సలు ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తున్నాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం వల్ల లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. సాధారణంగా పురుషుల్లో 30 ఏండ్ల తర్వాత క్రమంగా ప్రతి సంవత్సరం సుమారు 1% చొప్పున టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తగ్గుతాయి. అయితే కొంతమందిలో మాత్రం ఇది వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా సెక్స్పై ఆసక్తి తగ్గిపోవటం, అలసట, మూడ్ స్వింగ్స్, చిరాకు, డిప్రెషన్స్, కండరాల బలం తగ్గడం, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, ఎముకల బలహీనత, జ్ఞాపక శక్తి వంటి సమస్యలు ఏర్పడతాయి. హార్మోన్ పరీక్షలు చేసి తగిన చికిత్స అందిస్తే టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలను పెంచడానికి కొన్ని రకాల మందులను కూడా వైద్యులు సూచిస్తున్నారు. మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ముఖ్యంగా మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ సమయానికి నిద్రపోవాలి. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.
1: మీరింతవరకు దెబ్బతింటున్న లైంగిక ఆరోగ్యం సకాలంలో చికిత్సతోనే ఫలితం వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ సొంగా శ్యాంప్రసాద్.

0: కార్యక్రమంలో మరొక అంశం, తక్షణ శక్తినిచ్చే పానీయాలను ఎంచుకోవద్దు. ప్రసంగం వింటారు.
1: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అలసటను దూరం చేసుకునేందుకు చాలామంది తక్షణ పరిష్కారంగా ఎనర్జీ డ్రింక్స్పై ఆధారపడుతున్నారు. ఆఫీస్ పనిలో ఉన్నా, జిమ్లో కష్టపడుతున్నా, రాత్రంతా చదవాలన్నా ఒక టిన్ ఎనర్జీ డ్రింక్ తాగితే చాలు, కొండంత శక్తి వస్తుందని నమ్ముతారు. కాని ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? తక్షణ శక్తినిచ్చే పానీయాలుగా ఎనర్జీ డ్రింక్స్ ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ప్రముఖ బ్రాండ్లు వాటి ఉత్పత్తుల మీద ఎనర్జీ డ్రింక్ అనే లేబుల్ వేసుకోవడాన్ని నిషేధించింది. ప్రస్తుత ఆహార భద్రత మార్గదర్శకాల ప్రకారం శక్తిని పెంచే అనే పదాలను ఉపయోగించడం భారతీయ చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఎనర్జీ డ్రింక్స్ ఉత్పత్తుల కోసం ఎలాంటి ప్రమాణాలను నిర్దేశించలేదు. ఈ తరహా ఉత్పత్తులన్నీ FSS నిబంధనల్లోని ఆహార వర్గీకరణ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. ఇది పేరు పెట్టడానికి, లేబుల్ వేయడానికి ఉద్దేశించినది కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం ఆహార ఉత్పత్తులపైన ఎనర్జీని పెంచుతుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, అలసటను పోగొడుతుంది ఇలాంటి ప్రకటనలకు అనుమతి లేదు. ఇంతకు FSS ఎనర్జీ డ్రింక్స్ మీద ఇలాంటి నిబంధనలను ఎందుకు అమలు చేస్తోంది? ఈ పానీయాలు అవి ప్రకటించుకున్నట్లు తక్షణ శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయా అనే విషయానికొస్తే, ఈ శీతల పానీయాలు అత్యధిక కెఫిన్ కలిగిన పానీయాలేనా లేదంటే వాటిలో ఇంకేవైనా ఆందోళనకరమైన అంశాలున్నాయా అనే అంశం గురించి శాస్త్రవేత్తలు, ప్రజా ఆరోగ్య నిపుణులు ఎన్నో ఏళ్లుగా చర్చలు జరుపుతున్నారు. చక్కెర, కెఫిన్ కలిపిన పానీయాలు ఆరోగ్యానికి తీవ్రమైన హానిని తలపెడతాయని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. ఇవి శక్తిని అందించవని, శరీర దారుఢ్యాన్ని పెంచడానికి ఏ విధంగానూ ఉపయోగపడవని, బదులుగా మెదడును ఉత్తేజపరుస్తూ చక్కెరను పెంచుతూ అలసటను తాత్కాలికంగా తగ్గిస్తాయని మాత్రం పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అకస్మాత్తుగా రక్త

0: లో చక్కెర మోతాదులను పెంచే ఈ పానీయాలకు అలవాటు పడే ప్రమాదం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శక్తిని, సామర్థ్యాన్ని, మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని ప్రకటించుకునే ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ మినహా రహస్య దినుసుల్లాంటివి ఏమీ ఉండవు. వ్యాయామంలో కోల్పోయే ఎలక్ట్రోలైట్స్, ఇతర ద్రవాలను భర్తీ చేసే స్పోర్ట్స్ డ్రింకుకు భిన్నంగా ఈ ఎనర్జీ డ్రింక్స్ నాడీ వ్యవస్థను ప్రేరేపించేలా రూపొందుతాయి. ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ప్రధానంగా కెఫిన్, టారిన్ చక్కెరలతో పాటు గారానా, ఎల్ కార్టినిన్, జిన్సెంగ్, గ్లూకోరోనోలాక్టోన్ లేదా ఐనోసిటోల్ లాంటి దినుసులు ఉంటాయి. వీటన్నింటిలో కీలక పాత్ర పోషించే దినుసు కెఫిన్ ఒకటే. ఇది నిద్రను దూరం చేయడంతో పాటు విశ్రాంతిని ప్రేరేపించే మెదడులోని అడినోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా మెదడు తాత్కాలిక చురుకుదనం పొందుతుంది. ఈ పరిస్థితి అడ్రినలిన్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. తద్వారా గుండె వేగం, రక్తపోటు, శ్వాస వేగం పెరుగుతాయి. ఎనర్జీ డ్రింక్స్లోని చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదు విపరీతంగా పెరుగుతుంది. ఎఫ్ఎస్ఎస్ పేర్కొన్న అనేక ఎనర్జీ డ్రింక్స్లో దాదాపు 27 గ్రాముల అదనపు చక్కెర ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఒకరోజు మొత్తంలో తీసుకోగలిగిన గరిష్ట చక్కెర పరిమితి ఇది. అదనపు చక్కెరతో అకస్మాత్తుగా పెరిగే శక్తి స్థాయిలు అంతే వేగంగా పడిపోతాయి. దీంతో ఈ పానీయాలను మళ్లీ మళ్లీ తాగాలనే కోరిక పెరుగుతుంది. ఎనర్జీ డ్రింక్స్ను మించిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, బార్లీ నీళ్లు, రాగిజావ, ఇవన్నీ ఆరోగ్యకరమైన బలవర్ధకమైన పానీయాలే. ఇవన్నీ రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచి అదనపు శక్తిని అందించేవి. కాబట్టి ఆరోగ్యానికి హానికరమైన ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకుండా ఆరోగ్యానికి మేలు చేసే శక్తినిచ్చే పానీయాలను ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
1: మీరింతవరకు తక్షణ శక్తినిచ్చే పానీయాలను ఎంచుకోవద్దు ప్రసంగం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి గుండేటి విశాలిని.
2: మీరింతవరకు అందరికీ ఆరోగ్యం ఆరోగ్య సమాచారం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ.
7: అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం.
6: ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
6: 9989679076,
1: మరొక నెంబర్ 7989701558.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
8: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యం

0: లో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ
0: అక్షరాన్ని ఆరాధనగా,
1: సాహిత్యాన్ని సాధనగా,
0: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం,
1: విమల సాహితీ సమితి, హైదరాబాద్.
2: ఈనాటి సాహితీ సౌరభాలు కార్యక్రమంలో షేక్ సలాం గారి స్వీయ కవితలు వింటారు.
3: శీర్షిక మానవత్వం. ఏ మతానికైనా మానవత్వమే పునాది. మానవత్వం లేని మతం పునాది లేని భవనం లాంటిది. లోకా సమస్త సుఖినో భవంతులో సంగం శరణం గచ్చామిలో మానవత్వం కనిపిస్తుంది. దయా జాలి దానం కరుణ ప్రేమ లేకుంటే రాక్షసత్వమే రాజ్యమేలుతుంది. ఒకరికొకరు విరోధులై జగమంతా నిర్మానుష్యంగా మారిపోతుంది. అందుకే మానవత్వం లేని బతుకు కష్టతరమై వ్యర్థమైపోతుంది. సర్వ ప్రాణుల ఎడల మానవత్వం చూపించాలి, సహజీవనం సాగించాలి, మానవ సంబంధాలకు బలం చేకూర్చాలి. మానవ వికాసానికి, ప్రగతికి, సుఖజీవనానికి మానవత్వమే సోపానం, మానవ మనుగడకు ఆధారం. మతం అభిమతమైతే మానవత్వం సర్వమత సారం, సమస్త మానవాళికి ఆచరణీయం. భాష, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతం మానవత్వం పునాదిపైనే మతాలన్నీ ఉన్నాయి. మానవత్వాన్ని బతికించాలి, మానవత్వ పతాకం విశ్వమంతా ఎగరాలి. శీర్షిక అతడెళ్ళిపోతున్నాడు. అతడెళ్ళిపోతున్నాడు ఈ లోకం రుచించక, జరుగుతున్నది చూడలేక. గంటకో అత్యాచారం, మానవ మృగాల సంచారం, సాంకేతిక అడ్డం పెట్టుకొని దర్జాగా దోపిడీ, భావ ప్రకటన స్వాతంత్రం శబ్ద కాలుష్యమైపోతుంటే, ప్రశ్నించే గొంతులు కటకటాల పాలవుతుంటే, ఒక నియమం నిబద్ధత లేని, నీతి నిజాయితీ లేని బతుకులు, వింత వింత పోకడలతో యువత జీవితాలు, అడుగడుగున స్వార్థ రాజకీయాలు, ఎదుటివాణ్ణి అణగదొక్కే ప్రయత్నాలు, డబ్బు సంపాదనే ధ్యేయంగా పరుగుల జీవితం, వినోద విలాసాల జీవనం, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైపోతున్నాయి. దేశం, సమాజం, కుటుంబం, బంధువర్గం గురించి ఆలోచనకు తీరిక లేని జనం, సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. ఏ దేశంలో ఉన్నా బ్రతు ముఖ్యం అనుకొని వెళ్ళిపోతున్న వలస జీవులు, వీటన్నింటినీ చూడలేక ఏదో నిరాశ నిస్పృహలో గత తరం మనిషి వెళ్ళిపోతున్నాడు. శీర్షిక జీవన పోరాటం. ఆటుపోట్ల జీవితం అంతు చిక్కని బతుకు, సమస్యల సుడిగుండం అది ఓ విషయవలయం. జన్మించిన క్షణం నుండి అవసరాల జీవనం, దేహ పోషణకై అనునిత్యం ఆరాటం, ఊపిరితో అనుబంధం, నీటి బుడగ ప్రాణం, క్షణం క్షణం సతమతం ఏమిటో ఈ లోకం, ఆశల ఊట అంతులేని జీవన పోరాటం, సంఘర్షణమయ బతుకు, సమస్యల ఉచ్చులు, సుఖదుఖాల ఆటపోట్లు ఇచ్చట నిరంతరం, అలా వచ్చి ఇలా పోయే చిరు సంతోషాల జల్లులు, ఏ ఎదలో చూసినా కన్నీటి మడుగులు, కష్టాల కడలిలో సదా ఇదే జీవితాలు. ఈ లోకమే మనిషికి ఓ బందిఖాన, దైవం ఎందుచ్చాడో మనిషికి ఈ నజరాన. బంధాల ఉచ్చులు, బాధ్యతల బరువులు, కృషికి అడ్డుగోడలు, సమస్యల నెలవులు, పరీక్షా వలయాలు, తృప్తి లేని జీవితాలు. ఎప్పుడో ఈ బతుకుకు సంతోషాల సెలవులు, రేపటి ఆశతో సాగే ప్రతి మనిషి క్షణాలు, భవబంధాల పయనంలో అన్నీ ప్రశ్నార్థకాలు. శీర్షిక సగటు మనిషి బతుకు. ఒంటరి జననం, ఒంటరి మరణం రెండింటి మధ్యలో ఈ ఆరాటం. బాల్యమంతా చదివే చదువు, యవ్వనమంతా బాధ్యతల బరువు, సంసారంకై అలసట పరుగులు, సుఖదుఖాలతో నలిగే బతుకులు, భవబంధాల బందిఖాన ఇది. కాలంతో బతుకు పయనమిది, ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా చివరికి రిక్త హస్తాలే. భార్య పిల్లలకై పరుగుల జీవనం, ఉదాప్యమంతా రోగాలమయము, కన్నబిడ్డలకు అగుపించును భారము. సగటు మనిషి

0: ఈ బతుకు ఇంతే, తరతరాలుగా జరిగే తంతే, ఆపై కాలగర్భంలో కనుమరుగేలే. వచ్చినవాడు పోక తప్పదు, పోయేటప్పుడు ఏది వెంటరాదు. శ్వాస ఉన్నంత వరకు ఆశ తప్పదు, ఇంతే ఇంతే జీవిత పద్దు. శీర్షిక మట్టి మనిషి. మట్టితోనే మనిషికి పుట్టుకతోనే అనుబంధం, పుట్టిన క్షణంలోనే నాకించిన మట్టితో ఆత్మీయ బంధం. చివరికి మట్టిలోనే కలిసే మనిషికి మట్టి అంటుకుంటే ఎందుకు చిరాకు. ఆ మట్టి నుండి వచ్చినవే తినిగి బతుకుతున్నాడు. ఈ మట్టిపైనే గృహాలు కట్టి సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ మట్టి రక్షణలోనే సైనికులు నవ్వుతూ ప్రాణాలు ఒదుగుతున్నారు. ఈ మట్టిని పూజించి ఇంటికి పునాది వేస్తున్నాడు. ఈ మట్టినే నమస్కరించి ఆటగాడు బరిలోకి దిగుతున్నాడు. ఈ మట్టికి శిరస్సు వంచి సజ్దా చేస్తున్నాడు. మట్టి వాసనంటే రైతన్నకు ఎంతో ఇష్టం. ఈ మట్టి నుండే ఖనిజాలెన్నో తీస్తున్నాడు. ఈ మట్టి కోసమే ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, యుద్ధాలు జరిగాయి. తల్లికి బిడ్డ వల్లే మనిషికి మట్టికి విడదీయరాని అనుబంధం. భూమాతగా తలచే భారతీయ వేదం. శీర్షిక ఆలోచించాలి. నేడు మనం తింటున్న ఫలాలు గత తరం శ్రమ ఫలితాలు. స్వచ్ఛమైన గాలులు, అలసట తీర్చే నీడలు, కడుపు నింపే కందమూలాలు, ఆరోగ్యాన్నిచ్చే వనమూలికలు, ఆహార పదార్థాలన్నింటికీ చెట్లే ఆధారం, అడవులు వృక్షాలు జంతుజాలానికి నివాస స్థావరాలు, పక్షులకు ఆవాసాలు, ప్రకృతి ప్రసాదించిన సౌభాగ్యాలు. చెట్లను పెంచాలి, రక్షించాలి, రాబోయే తరాలకు అందించాలి. నేడు చెట్లను నాశనం చేస్తే రాబోయే తరం విలిపిస్తుంది. వృక్షో రక్షతి రక్షత అనేదే నిజం. తరతరాలకు డబ్బు కూడబెట్టే ఓ మనిషి ప్రకృతి సంపదను నాశనం చేసి మూర్ఖుడిగా ప్రవర్తిస్తావెందుకు? ప్రకృతి సంపదను నాశనం చేసి మూర్ఖుడిగా ప్రవర్తిస్తావెందుకు? రేపు తరాన్ని గురించి ఆలోచించవెందుకు? శీర్షిక చివరికి మిగిలేవి. అంతం లేని ఆశల జీవనంలో, అడుగడుగున సంఘర్షణ సంసారంలో, పొద్దు వాలిన బతుకుల్లో చివరికి మిగిలేవి జ్ఞాపకాలే. మోసిన బాధ్యతల బరువులే. తప్పటడుగులతో మొదలై ముసిముసి నవ్వుల కాలం వరకు ఆటపాటల చదువుల కాలం. ఎన్నో ఎన్నెన్నో తింగరి తుంటరి చేష్టలు. హాయిగా ఆనందంగా గడిచిన ఆ రోజులే వేరు. బతుకు ఆట మొదలై బాధ్యతల బరువు భుజానపై పడి క్షణం క్షణం సంఘర్షణమయ జీవితం. గెలుపు ఓటముల పోరాటం. జీవన తరంగాలలో జీవిత పాఠాలెన్నో. ప్రతిదినం ఓ కొత్త అనుభవం, నవరసాల జీవనం. సాధించిన విజయాలు, చేసిన ఘనకార్యాలు. గడియారపు ములులతో పోటీపడి గడిచిన సమయాలు. అలనాటి వ్యాపకాలు, జ్ఞాపకాల దొంతరలు. ఎంత విచిత్రం, ఇట్టే గడిచిపోయింది కాలం. జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సాగే ఈ వృధాప్యం, అంతం అగు వరకు సాగే ఈ జీవితం. శీర్షిక మత్తులో జీవితం చిత్తు. ప్రకృతిలో మంచి చెడు అని వేరువేరుగా లేవు. దైవం మంచినే సృష్టించాడు, ఉపయోగమే వాటిని వేరు చేసింది. మనిషిని లోబర్చుకొని బలహీనుణ్ణి చేసింది. మతిని నాశనం చేసే మత్తు మందు మోతాదులోనే ఉంది అసలు గమ్మత్తు. ఓనాడు ఓ నాగరికత చిహ్నం, నేటికీ వదలని సమాజం. విచక్షణతో అప్రమత్తంగా సాగే ధనవంతుల బతుకులు. బలయ్యేది పేదలే, అదుపులేని తాగుడే, మతి సిమిత్తం కోల్పోయి వాగుడే. ఇంటిలో పచ్చడి మెతుకులు, కూలినాలి బతుకులు. దేహాన్ని ఛిద్రం చేసే నకిలీ నాసిరకం మత్తు పదార్థాలు. కుటుంబ కలహాలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యల వలయాలు. బాధలంటూ నెపాలు, మరి ఆనందాల సమయంలో ఎందుకు ఈ తాగుళ్ళు?
1: మీరింతవరకు సాహితీ సౌరభాలు కార్యక్రమంలో షేక్ సలాం గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
2: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
3: అక్షరాన్ని ఆరాధనగా

0: అందరిని సాధనగా
1: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
0: విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మిలాదున్ నబి పండుగ ప్రాసెసింగ్ గురించి తబరష్ పాష గారి ప్రసంగం వింటారు.
1: సంస్కరణకు సముద్ధరణకు ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, ప్రవక్తలు ఈ భూమండలంపై జన్మించారు. సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు అన్ని కాలాల్లో, అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో మానవాళి సంస్కరణకు ఎనలేని కృషి చేశారు. నాటి నుండి నేటి వరకు దాదాపు 124,000 మంది దైవ ప్రవక్తలు ఈ పొడమిపై ప్రభవించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు చెబుతున్నాయి. ఈ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి దైవ ప్రవక్తే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయనగారి జన్మదినాన్నే మిలాదున్ నబి అంటారు. అంటే ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు అని అర్థం. ప్రవక్త జననం మానవజాతికి శుభోదయం, సృష్టికంతటికీ కారుణ్యం. ఎందుకంటే అజ్ఞానపు కారుచీకట్లలో కొట్టుమిట్టాడే మానవజాతికి ఆయన వెలుగుబాటను, సన్మార్గ పథాన్ని చూపించారు. ప్రపంచంలో ఈనాడు నెలకొన్నటువంటి పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్తను గురించి, ఆయన సందేశాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తుశకం 571 ఏప్రిల్ మాసం 20వ తేదీన సోమవారం నాడు ఆయన మక్కా నగరంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు ఆమినా, అబ్దుల్లా. ఈయనగారు జన్మించకముందే తండ్రిని కోల్పోయారు. 6 ప్రాయంలో అమ్మ కూడా ఆయన్ని వదిలేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. అనాథ అయిన 6 బాబును తాతయ్య అబ్దుల్ ముత్తల్లిబ్ అక్కున చేర్చుకున్నారు. తాతయ్య తరువాత ముహమ్మద్ ప్రవక్త సంరక్షణ బాధ్యతను బాబాయి అబూ తాలిబ్ స్వీకరించారు. చిన్నతనం నుండే ముహమ్మద్ ప్రవక్త సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. నీతి, నిజాయితీ, సేవా తత్పరత, సత్యసంధత, విశ్వసనీయత ఆయనకు ఉగ్గుపాలతోనే అలవడ్డాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించడం లాంటి అనేక సుగుణాల రీత్యా సత్యసంధునిగా, విశ్వసనీయునిగా పిలువబడ్డారు. ఆయనకు ఊహ తెలిసేనాటికి ఒక్క అరేబియా మాత్రమే కాకుండా యావత్ దేశమంతా అజ్ఞానంలో కూరుకుపోయి ఉంది. అనాగరికం, ఆటవికత రాజ్యం చేస్తున్నాయి. ప్రజలు సృష్టికర్తను వదిలి అసంఖ్యాక దైవాలను పూజించేవారు. నీతి, నిజాయితీ, సిగ్గు, సౌశీల్యం అంటే ఏమిటో కూడా వారికి తెలియదు. న్యాయాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి అన్యాయంగా, అధర్మంగా, దుర్మార్గంగా ప్రవర్తించేవారు. వారి దృష్టిలో స్త్రీలకు అసలు విలువే ఉండేది కాదు. ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందన్న విషయాన్ని కూడా పట్టించుకునేవారు కాదు. ఆడ పుట్టుకను అపశకునంగా, అవమానంగా భావించి పురిట్లోనే పీక పిసికి చంపేసేవారు. సారాయి, జూదం, వ్యభిచారం వారి దృష్టిలో చాలా చిన్న విషయాలు. ఆనాటి ప్రజలు జూదంలో ధన సంపదలే కాకుండా ఆలుబిడ్డల్ని కూడా పణంగా పెట్టేవారు. అంతేకాదు,

ఇంకా ఇలాంటి అనేక అవలక్షణాల కారణంగా వారి హృదయాలు బండబారిపోయాయి. మానవ రూపంలో ఉన్న దానవులుగా వారు తయారయ్యారు. ఈ విధంగా వారి పరిస్థితి అధమంగా దిగజారిపోవడం వల్ల నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల వారి జీవన వ్యవస్థ పతనానికి గురైపోయింది. సరైన ధార్మిక అవగాహన, రాజకీయ సామాజిక చైతన్యం లేని కారణంగా ఒక సమగ్రమైన సంపూర్ణమైన జీవన వ్యవస్థ వారి ఉనికిలోకి రాలేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వాతావరణంలో జన్మించారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సమస్త రంగాల్లో పతనానికి గురైన జాతిని సంస్కరించడానికి ఆయన అవిరామంగా కృషి చేశారు. ఈ క్రమంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, అనేక చేదు అనుభవాలను చవిచూశారు. అయినా మొక్కవని ధైర్యంతో, ఒకే దేవునిపై విశ్వాసం అన్న ఒకే ఒక్క విప్లవ నినాదంతో సమాజంలోని రుగ్మతలన్నింటినీ సమూలంగా నిర్మూలించారు. ముహమ్మద్ మహనీయులు గొప్ప దైవ ప్రవక్త అయినప్పటికీ ఒక సామాన్య సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ ప్రజలను ఇహపర వైఫల్యాల నుండి రక్షించడానికి శక్తివంచలేని కృషి చేశారు. సమాజ

అయినా మొక్కవని ధైర్యంతో, ఒకే దేవునిపై విశ్వాసం అన్న ఒకే ఒక్క విప్లవ నినాదంతో సమాజంలోని రుగ్మతలన్నింటినీ సమూలంగా నిర్మూలించారు. ముహమ్మద్ మహనీయులు గొప్ప దైవ ప్రవక్త అయినప్పటికీ ఒక సామాన్య సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ ప్రజలను ఇహపర వైఫల్యాల నుండి రక్షించడానికి శక్తి వంచలేని కృషి చేశారు. సమాజంలోని అన్ని రకాల అసమానతలు, అమానవీయతలను దూరం చేశారు. అందుకే ఆ మహనీయుని ప్రతి ఉపదేశం, ప్రతి ఆచరణ మానవజాతికి మార్గదర్శకం. పేద సాధల పట్ల, అనాథలు అన్నాత్తుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమానురాగాలు, సమానత్వ భావన, స్త్రీజాతి పట్ల ఆయన చూపిన గౌరవ మర్యాదలు, తల్లి పాదాల క్రింద స్వర్గముందని చాటి చెప్పి స్త్రీజాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని శిఖర స్థానానికి ఆయన చేర్చారు. తల్లిదండ్రులను గౌరవించనిదే, వారిని సేవించనిదే స్వర్గప్రవేశం అసాధ్యమన్న ఆయన ఉపదేశం అందరికీ ఆచరణీయం కావాలి. శ్రామికుని స్వేద బిందువుల తడి ఆరకముందే అతని వేతనం చెల్లించాలన్న ఆయన ఆదేశం కష్టజీవుల పట్ల ఆయన కరుణకు నిదర్శనం. అజ్ఞానం, అంధకారంలో కూరుకుపోయిన సమాజంలో ప్రవక్త మహనీయులు జ్ఞాన కాంతులు వెలిగించారు, విద్యా కుసుమాలు వికసింపజేశారు. విద్యార్జన ప్రతి ఒక్కరికి విధి ఆయన నిర్దేశించారు. జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం అన్నారాయన. జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాలేరని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సంతానానికి విద్య నేర్పించాలని, తమ కోసం, భావితరాల సంక్షేమం కోసం ఇది చాలా అవసరమని నొక్కి చెప్పారాయన. అనాథలను ఆదరించాలని, వారిని నిరాదరించేవారు మహాపాపాత్ములని హెచ్చరించారు. ఖైదీల పట్ల కరుణతో వ్యవహరించాలని, వారిని హింసించకూడదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారి విడుదలకు కృషి చేయాలని బోధించారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, శుభకార్యాల్లో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ అమానవీయ దురాచారాన్ని మానుకోవాలని ఉపదేశించారు. వృద్ధులను ఆదరించాలని, వారిని చీత్కరించుకోకూడదని, ఒకనాటికి అందరూ ఆ దశకు చేరుకునేవారేనని హితవు పలికారు. సమాజంలో మానవ సంబంధాల పటిష్టతకు ముహమ్మద్ ప్రవక్త చేసిన కృషి అనుపమానం. సంఘంలో ఒకరిపై ఒకరికున్న హక్కుల్ని, బాధ్యతల్ని విశదీకరించి వాటిని సక్రమంగా పాటించాలని బోధించారాయన. ప్రవక్త మహనీయులు ప్రజలకు చెప్పిన ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించేవారు. అందుకే ఆయన మానవజాతికి ఆదర్శమయ్యారు. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం లాంటిదన్నారాయన. దేవుని ఏకత్వం, పరలోక విశ్వాసం అన్న భావజాలాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్ఠించి దైవం ముందు జవాబుదారీ భావనను ప్రోది చేశారు. అన్ని రంగాల్లో అన్ని విధాలా పతనమైపోయిన ఒక జాతిని కేవలం 23 ఏళ్ల స్వల్ప వ్యవధిలో సంపూర్ణంగా సంస్కరించడమంటే మామూలు విషయం కాదు. యావత్తు జాతి విగ్రహారాధన వదిలేసి దేవుని ఏకత్వం వైపుకు పరివర్తన చెందింది. తెగల మధ్య అంతర్యుద్ధాలు అంతమై జాతి సమైక్యమైంది. అవినీతి, అక్రమాలు, జూదం, మద్యపానం, వడ్డీ పిశాచి, అంటరానితనం, అసమానతలు, శిశుహత్యలు, అత్యాచారాలు అన్నీ పూర్తిగా సమసిపోయాయి. స్త్రీ అంగడి సరకు అన్న భావన నుండి స్త్రీని గౌరవించనిదే దైవ ప్రసన్నత దుర్లభం అన్న విశ్వాసం వేళ్ళూనుకుంది. అన్ని రకాల అసమానతలు అంతమైపోయాయి. బడుగు బలహీన వర్గాల హక్కులు పరిరక్షించబడ్డాయి. మానవ సమాజంలో అన్ని విధాలా శాంతి సౌభాగ్యాలు పరిఢవిల్లాయి. అందుకే ధర్మబోధకులందరిలో అత్యధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ముహమ్మద్ మాత్రమేనని ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా ఘనంగా కీర్తించింది. అంతేకాదు ప్రారంభకాలపు మూల గ్రంథాలు ఆయన్ని విశ్వసనీయమైన వ్యక్తిగా, సత్యసంధుడైన మనిషిగా పరిచయం చేస్తాయని కూడా ప్రకటించింది. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన మహాపురుషులను గురించి మైకేల్ హెచ్ హార్ట్ ఒక పుస్తకం రాశారు. అందులోని 100 మంది మహాపురుషుల జాబితాలో ముహమ్మద్ ప్రవక్త పేరు అందరికన్నా అగ్రస్థానంలో మనకు కనిపిస్తుంది. థామస్ కార్లైల్ తాను రాసిన హీరోస్ అండ్ హీరో వర్షిప్ అనే గ్రంథంలో ముహమ్మద్ ప్రవక్తను హీరో ఆఫ్ ది హీరోస్ అని అభివర్ణించాడు. అంతేకాదు జాతిపిత మహాత్మాగాంధీ మహనీయ ముహమ్మద్ ప్రవక్తను గురించి తాను రాసిన యంగ్ ఇండియా అనే గ్రంథంలో ఇలా అన్నారు. లక్షలాది హృదయాలను నిర్ద్వందంగా గెలుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తిని గురించి నేను తెలుసుకున్నాను. ఆ కాలపు జీవన విధానంలో ఇస్లాం ధర్మానికి ఓ

0: ఉన్నత స్థానాన్ని సాధించి పెట్టింది ముహమ్మద్ ప్రవక్త విశ్వసనీయతే కానీ కరవాలం కాదని నాకు గట్టి నమ్మకం కుదిరింది. కేవలం ప్రవక్త చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, వాగ్దాన పాలన, సత్యసంధత, విశ్వసనీయత, మిత్రులు, సహచరులు, సమాజం పట్ల అమితమైనటువంటి అంకితభావం, స్థిరచిత్తం, అచంచల విశ్వాసం, ధైర్యస్థైర్యాలు, దైవం పట్ల, తన ధ్యేయం పట్ల ఆయనకున్న అచంచలమైనటువంటి విశ్వాసం అన్ని అవరోధాలను అధిగమించగలిగింది. ఇంతమంది ఇన్ని విధాలుగా ప్రశంసించిన ఆ మహనీయులు ఈనాడు మన మధ్య లేరు. అజ్ఞాన తిమిరంలో తచ్చాడే మానవజాతికి జ్ఞానకాంతుల్లో సన్మార్గం చూపిన మహాత్ముడు ఇహలోకం వీడి దాదాపు 1500 సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికీ ఆయన బోధనలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి. అవి కనుక మనం ఆచరించగలిగితే ఈనాటి సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధిగమించి ఓ సుందర సత్సమాజాన్ని ఆవిష్కరించుకోవచ్చు. జార్జ్ బెర్నార్డ్ షా ఇలా అంటారు, ముహమ్మద్ ప్రవక్తను మానవాళి రక్షకునిగా అభివర్ణించవలసి ఉంటుంది. ఆయన లాంటి ఓ వ్యక్తి నేటి ఆధునిక ప్రపంచానికి పాలకునిగా ఉంటే ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రపంచానికి అన్నిటికన్నా అధికంగా కావలసిన శాంతిని, సంతృప్తిని, సంతోషాన్ని అందించగలడని నేను దృఢంగా నమ్ముతున్నాను. అందుకని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, ఉపదేశాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఈనాడు ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈనాడు సమాజం అన్ని రకాల అవలక్షణాలతో సతమతమవుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంత ప్రగతిని సాధించినా నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ రంగాల్లో మాత్రం తిరోగమనంలోనే ఉన్నామన్నది వాస్తవం. నేటి మన సమాజంలో ఏ రంగమూ సంతృప్తికరంగా లేదు. ఇంత ప్రగతి పథంలో పయనిస్తున్నా నేటికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. స్త్రీజాతికి రక్షణ లేని పరిస్థితి, అవినీతి, అక్రమాలకు కొదవే లేదు. మద్యపానం, జూదం, అశ్లీలం, అంటరానితనం, నిరక్షరాస్యత, ఆడ సంతానం హత్యలు, అత్యాచారాలు, హత్యా రాజకీయాలు నిరాటంకంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ అంతం కావాలంటే, సమాజంలోని దుర్మార్గాలన్నీ సమసిపోవాలంటే నీతి నిజాయితీలతో కూడిన వివక్ష తారతమ్యాలకు తావులేని అత్యున్నత నైతిక మానవీయ విలువలతో నిండిన సుందర సౌభాగ్యవంతమైన సమాజం పునర్నిర్మాణం కావాలంటే ఈ బోధనల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్నబీ సందర్భంగానైనా సమాజం ఆ దిశగా ఆలోచిస్తుందని ఆశిద్దాం.
1: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయండి.
2: మీ ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
1: 9989679076,
2: మరొక నంబర్ 7989701558.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: మీరింతవరకు మిలాదున్నబీ పండుగ ప్రాశస్త్యం గురించి తబరష్ పాషా గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాల కోసం క్లాట్ ఈ సంవత్సరం నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిసెంబర్ 6న జాతీయ స్థాయి ఎంట్రన్స్ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో 27 నేషనల్ లా యూనివర్సిటీలు క్లాట్ యూజీ ర్యాంక్ ఆధారంగా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు. వీటిల్లో మొత్తం 4092 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎన్ఆర్ఐ ఫారెన్ నేషనల్స్ కోటాకు 247 సీట్లు, పలు కేటగిరీల్లో సూపర్ న్యూమరీ కోటాకు 140 సీట్లు కేటాయించబడ్డాయి. క్లాట్ యూజీ 10+2 లేదా ఇంటర్మీడియట్ కనీసం 45% మార్కులతో పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీసం 40% మార్కులు వస్తే సరిపోతుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్ పీజీ కోర్సుకు 50% మార్కులతో ఎల్ఎల్బి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. క్లాట్ యూజీ పరీక్ష మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. 120 మార్కులు కేటాయించారు. ఇందులో 5 విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జీకే, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. నెగటివ్ మార్కుల విధానం అనేది ఇక్కడ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 22 నుంచి 26 ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ జీకేలో 28 నుంచి 32 ప్రశ్నలు అడుగుతారు. లీగల్ రీజనింగ్లో 28 నుంచి 32 ప్రశ్నల వరకు అడుగుతారు. లాజికల్ రీజనింగ్లో 22 నుంచి 26 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10 నుంచి 14 ప్రశ్నల చొప్పున అడుగుతారు. క్లాట్ పీజీ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. క్లాట్ పీజీ పరీక్షలో కాన్స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్, అడ్మినిస్ట్రేటివ్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ట్యాక్స్ లా, ఎన్విరాన్మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగటివ్ మార్కుల నిబంధన అనేది ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://consortiumofnals.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://consortiumofnals.ac.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ పరీక్షను 6 డిసెంబర్ 2026న నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 31 అక్టోబర్ 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: ఇల్లెందు 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట 4 స్తంభాలట సినిమా చిన్ను.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076.
1: మరొక నెంబర్ 7

0: అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రతి వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
6: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
6: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
6: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
7: నా పేరు యాక్ పాషా, కొత్తగడ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట స్టేషన్ మాస్టర్ చిత్రం నుండి ఎక్కడికో నీ పయనం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
4: కొత్త ఉత్పత్తి ప్రారంభమా,
3: ప్రత్యేక ఆఫర్లా,
4: విద్యా సంస్థ అడ్మిషన్లా,
3: ఆసుపత్రి సేవలా,
4: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
3: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
4: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
3: ఆకాశవాణి, మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
4: 9989670706.
3: మరొక నెంబర్ 7989701158.
5: నా పేరు జ్యోతి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట లక్ష్మీ కటాక్షం సినిమాలోంచి శుక్రవారపు పూట సిరి నీడ.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఆత్మీయ అనురాగాలను పంచు.

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మేఘ సందేశం చిత్రం నుండి నిన్నటిదాకా శిలనైనా నీ పద

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701158.
2: నా పేరు కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట ఎవరికి వారే యమునా తీరే చిత్రం నుంచి. నా పేరు రాజు, జేబుల పైసా లేదు. ఈ పాట అంటే నా చిన్నతనం గుర్తొస్తుంది సార్.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989708. ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
5: పాల్వంచ మండలం పుల్లాయిగూడెం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట హరికృష్ణ సౌందర్య నటించిన సీతయ్య చిత్రం నుండి. సమయానికి తగు సేవలు సేయని

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701158. అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ.

0: శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: సీతంపేట నుంచి మురిపిటి స్వరూప. నాకు నచ్చిన పాట. నాగార్జున నటించిన సిరిడి సాయి సినిమా నుంచి ఒక్కడే దేవుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే ఆ దేవ దేవుడు.
6: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: ప్రతి విజయవంతమైన వ్యాపారం వెనుక ఒక సమర్థవంతమైన ప్రచారం ఉంటుంది.
1: ఆ ప్రచారం విశ్వసనీయ వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటోంది.
0: సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని పొందిన ఆకాశవాణి
1: ఇప్పుడు మీ వ్యాపార అభివృద్ధికి కూడా తోడుగా నిలుస్తోంది.
0: వెంటనే ఆకాశవాణిని సంప్రదించండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు, లక్ష్మీదేపల్లి మండలం, ప్రశాంతి నగర్. నాకు నచ్చిన పాట గూడు పొటాని.
5: తనివి తీరలేదే నా మనసు నిండలే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నా పేరు మారవైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట ఆదినారాయణరావు గారి సంగీత సారథ్యంలో వచ్చిన భక్త తుకారం సినిమాలోని ఘంటసాల మాస్టర్ గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.
2: బలే బలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు,

నా పేరు సాదినేని రమాదేవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ గ్రామం. నాకు నచ్చిన సినిమా కొండవీటి సింహం నుంచి మా ఇంటిలోన మహాలక్ష్మిని.

0: ಗೃಹಲಕ್ಷ್ಮಿ ನೀವೇ.
1: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట ప్రేమ మందిరం. 1981లో వచ్చిన అక్కిరణ్ నాగేశ్వరరావు జయప్రద నటించిన చిత్రం. ఎక్కడో

నా పేరు చిన్నపాసి ఇల్లందు బాటంఫీట్ బస్తీ. నాకు నచ్చిన పాట ఆఖరి రాజ్యం చిత్రం నుంచి ఎస్ జానకి జాలువారిన గీతం. తూ హై రాజా మై హూ రాణి.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది నుంచి. నాకు నచ్చిన పాట రంగుల రత్నం నుంచి. నడిరే రామునో స్వామి నిన్ను చేరదిగి వచ్చెను.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునః ప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ చిత్రంలోని పాటలు వింటారు. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పి శైలజ, సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. వినండి ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రేమ చిత్రంలోని అన్ని పాటలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వాద్యాన్ని వాయించాలంటే నన్న గోపాల శృతి చేసుకోవాల, ప్రేమించి పెళ్ళాడాలంటే తండ్రి గోపాల ఓ ఆడపిల్ల కావాల, అయ్యవారి బొమ్మ వేయబోతే బాబు గోపాల

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
3: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
2: 9989679076.
3: మరొక నంబర్ 7989701.
4: కార్యక్రమంలో తర్వాత పాట నిప్పులాంటి మనిషి. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి శ్రీరామదాసు ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి అంకురం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

సైనికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

సరైనోడు చిత్రం నుండి విశాల్ దడ్లాని పాడిన పాట. సాహిత్యం రామ్ జోగయ్య శాస్త్రి, సంగీతం అందించారు ఎస్ఎస్ తమన్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే,
2: చీచీ చేసి గెలేని మొగుడు
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
3: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
4: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
5: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
6: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
7: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
8: నా పేరు శోభారాణి, నున్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
9: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
10: నూరు.1 మెగాహెర్ట్స్ పే శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి బొమ్మరిల్లు చిత్రం నుండి సిద్ధార్థ్ పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Fisheries, Agriculture and Blue Economy, Wallace Cosgrove in New Delhi yesterday. During the discussion, the Indian delegation underscored the deep-rooted maritime partnership between the two nations, reiterating India's steadfast commitment to expanding technical cooperation in fisheries, aquaculture, advanced scientific research and capacity building. Keralites across the globe are celebrating Thiruonam, most auspicious day of Onam. Our correspondent reports Thiruonam celebrations began with Ona Pukalam, the traditional floral carpet made to welcome the legendary King Mahabali. This harvest festival is celebrated by Keralites irrespective of caste and religion. Special pujas have been held at temples including the hill shrine of Shabrimala, Aranmula and Guru Vayur. Eid Milad Un Nabi, the birthday of Prophet Hazrat Muhammad, is also been celebrated today with religious fervor in various parts of the country. Milad Mehfils and Sirat conferences will be held, highlighting the life and teachings of Prophet Muhammad. Milad processions have also been taken out to mark the occasion. Elaborate security arrangements have been made for the occasion. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have greeted people on the occasion of Onam and Eid Milad. In Pakistan, 14 infants were killed after a fire broke out today in a gynecology ward of a hospital in Islamabad. In a statement, the hospital administration said the newborns were killed when the fire broke out on the third floor of the hospital's mother and child ward. The administration said rescue teams were immediately rushed to the scene and the fire was brought under control. It added that an inquiry committee had been constituted to investigate the circumstances leading to the fire. Benchmark domestic equity indices were trading on a mixed note during the forenoon session today. The Sensex added 95 points to 77,751, while the Nifty was down 27 points to 24,308 when reports last came in. On the sectoral front, PSU banks, cement and insurance were gaining the most, while selling pressure was seen in IT, telecommunications and consumer durables. In men's cricket, host Sri Lanka were 83 for 2 at lunch on the fourth day of the second test against India in Colombo. India enforced the follow-on after bowling Sri Lanka out for 290 in the first innings. Resuming the first innings at 265 for 8 this morning, the hosts managed to add only 25 runs. All-rounder Sunil Dhanusha struck his second consecutive century, scoring 103 runs. For India, Prasidh Krishna and Manav Sutar took 3 wickets each, while Saranj Jain claimed 2 wickets. India declared the first innings at 503, powered by centuries by Dhruv Jurel and Devdutt Padikkal. India is currently leading the 2-match series 1-0. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్.

0: మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా scholarships.co.in.
0: వినండి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం.

ಬಬ ನಿ ಸರೆ ನಿ

0: Pani dare gare de dani dare da bhare da bhare ga dare ga ni dare basa ni gare ni dare ga bhare ga mani తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీరింతవరకు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈశ్రమ్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇక వార్తల వివరంగా. ఖేలో ఇండియా డైలాగ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రతి రాష్టం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో గల 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకం కావడానికి ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మైభారత్ స్వచ్చంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుపుతారు. యువకులు తమ సొంత ఆలోచనలు, దృక్పథాలు, ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు ఆహ్వానించే యువ సంవాద్ ఈ కార్యక్రమ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దేశ క్రీడా ప్రయాణంలో యువత భాగస్వామ్యం కావడానికి, వారి ఆకాంక్షలను పంచుకోవడానికి యువజన నేతృత్వంలోని వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఖేలో ఇండియా డైలాగ్ దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో జరిగిన 53వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 30,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రణాళిక చేసేటప్పుడు వీలైన చోట మౌలిక సేవల కోసం ఉమ్మడి యూటిలిటీ కారిడార్లను అన్వేషించారు.

సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. సాంకేతికత, ఆర్థిక సాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక దశలోనే ఇలాంటి సమగ్ర విధానాలను పరిశీలించాలని మోదీ మంత్రిత్వ శాఖలను రాష్టాలకు సూచించారు. ప్రాజెక్టుల అమలులో వేగంతో పాటు నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈ రోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్ దేశంలోనే మొట్టమొదటి ఆధార్ సీడెడ్ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ ను సృష్టించింది. రిజిస్టర్ చేసుకున్న ప్రతి కార్మికునికి ఈ పోర్టల్ ప్రత్యేకమైన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను అందిస్తుంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ది, అప్రెంటిస్షిప్, పెన్షన్ సేవలను అనుసంధానించే వన్ స్టెప్ డిజిటల్ వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఈ పోర్టల్లో 31.89 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ వన్ స్టెప్ సొల్యూషన్ 15 సామాజిక భద్రత సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ఢిల్లీ లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన 4000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,13,000 మందికి పైగా మహిళలు నమోదు చేసుకున్నారు. 6,52,000కు పైగా దరఖాస్తులు పూర్తి వివరాలతో అందినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి మహిళా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ ఆర్థిక సహాయం జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27 ఢిల్లీ బడ్జెట్లో ఈ పథకం కోసం 5,110 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించి వారిని స్వయం సమృద్ది సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కెనడా, అమెరికాల్లో 9 రోజుల పర్యటన నిమిత్తం టొరంటోకు చేరుకున్నారు. కెనడాలో జరిగే 4 రోజుల పర్యటనలో కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపెన్తో జరిగే తొలి ఆర్థిక సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. స్థూల ఆర్థిక పరిణామాలు, ఆర్థిక రంగ సహకారం, ద్వైపాక్షిక పెట్టుబడి అవకాశాలు, ఉమ్మడి అంతర్జాతీయ ప్రాధాన్యతలపై ఇరు వర్గాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఈ పర్యటన భారత్ కెనడా భాగస్వామ్యంలోని ఆర్థిక రంగ బలోపేతానికి తోడ్పడుతుంది. ఇంధనం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు వంటి రంగాలకు చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో జరిగే పెట్టుబడి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా సీతారామన్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరిగే అమెరికా పర్యటనలో భాగంగా సీతారామన్ చికాగో, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే మిలాద్ మెహఫిల్స్, సీరత్ సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మిలాదున్ నబీ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకోవడానికి మిలాదున్ నబీ ఒక గొప్ప సందర్భమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ధర్మబద్దమైన ప్రవర్తన, కర్తవ్య పాలన మార్గంలో నడిచేలా ప్రవక్త బోధనలు ప్రజలకు స్ఫూర్తినిస్తాయని రాష్టపతి అన్నారు. ప్రవక్త మహమ్మద్ ఉన్నత ఆదర్శాల స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ది చెందిన దేశ నిర్మాణంలో పౌరులు చురుకుగా పాలు పంచుకోవాలని రాష్టపతి పిలుపునిచ్చారు. ఈ పవిత్రమైన సందర్భం అందరిలోనూ దయ, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించాలని, సోదర భావాన్ని బలపరచాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ శాంతి, సంతోషాలు, ఐశ్వర్యాన్ని తీసుకురావాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా ఐక్యతను, ఆనందాన్ని మరింత పెంపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దయాగుణం, సమాజానికి తిరిగి సేవ చేయాలనే స్ఫూర్తి ఎల్లప్పుడూ దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈరోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలిచక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూలమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యంగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లం కల్లిగా పేర్కొనే పడవ పందాలు, కైకొట్టి కలి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్

0: కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పంట చేతికి వచ్చిన వేళ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే ఓనమని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ఓనం పండుగ కేరళ గొప్ప సంస్కృతిని, సోదరభావాన్ని చాటుతుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుందని రాష్టపతి ముర్ము అన్నారు. ఓనం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన పండుగ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సమాజంలో సంతోషం, ఐక్యత, శ్రేయస్సు స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఈ ఆనందకరమైన సందర్భం అందరికీ శాంతి, శ్రేయస్సు, సంక్షేమంతో కూడిన ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సందేశంలో పేర్కొన్నారు. దక్షిణాది రాష్టమైన కేరళ పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేరళ రాష్టం పేరు నిన్నటి నుంచి కేరళంగా అమల్లోకి వచ్చింది. ఆగస్టు 11వ తేదీన లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలోనూ కేరళ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి భారత్ మొరక్కో మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, పెట్టుబడులను, పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం కోసం ఇరు దేశాలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. భారత్ మొరక్కో భాగస్వామ్యం దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆర్థిక వృద్దిని పెంపొందించడంలో, గ్రామీణ ఉపాధిని కల్పించడంలో, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడంలో మత్స్యరంగం, బ్లూ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ సీషెల్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. సీషెల్స్ మత్స్య వ్యవసాయ మంత్రి వాలెస్ కాజ్కో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో క్లాసికల్ గేమ్ను గెలుచుకోవడంతో చివరి రోజు తక్కువ నిడివిగల ఆటలు ప్రారంభమయ్యే సమయానికి భారత ఆటగాడు ప్రజ్ఞానంద 6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలిచాడు. టోర్నీ ఫైనల్లో ప్రజ్ఞానంద అమెరికాకు చెందిన ఫాబియానో కర్వనతో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేయడంలో ముఖ్య భూమిక పోషించే ఈస్టర్న్ పోర్టల్ ఈరోజుతో 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద జర్మనీకి చెందిన విన్సెట్ కీమర్పై 19-9 తేడాతో విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కార్మికుల కార్యక్రమం.
1: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
1: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
1: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
0: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఒంబుడ్స్మెన్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా మహిళలకు సమానత్వంతోనే అందరికీ ప్రగతి ప్రసంగం వింటారు.
4: ఆగస్టు 26, 1920 సంవత్సరంలో మహిళలకు మొదటిసారిగా ఓటు హక్కును కల్పిస్తూ 19వ చట్టసవరణ చేసింది అమెరికా ప్రభుత్వం. అయితే ఇది జరిగిన 53 ఏళ్ల తర్వాత 1973 సంవత్సరంలో ప్రతి ఏటా ఆగస్టు 26న మహిళ

సమానత్వ దినోత్సవాన్ని జరుపుకునేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళకు సమానత్వంతోనే అందరికీ ప్రగతి అన్న సూక్తిని నమ్మి ఆవిర్భావం నుంచి మహిళ సమానత్వం కోసం, సాధికారత కోసం, హక్కుల కోసం కృషి చేస్తోంది. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా. మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇవ్వడం, శాసనసభకు తొలి మహిళా స్పీకర్ను అందించడం, మొదటి మహిళా విశ్వవిద్యాలయం, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సాధికారత, ఇలాంటివెన్నో సాధ్యమయ్యాయి. మహిళా ఓటు హక్కు అనే పదం పురుషులతో సమానమైన సందర్భాలలో మహిళలు ఓటు వేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. సఫ్రాజెట్స్ లేదా సఫ్రాజిట్స్ అనే పదం ఓటు హక్కు కోసం పోరాడిన మహిళలను సూచిస్తుంది. మహిళా ఓటు హక్కు భావన, దాని ప్రాముఖ్యత కాలంతో పాటు పరిణామం చెందాయి. పురుషుల ఓటు హక్కులతో పాటు ఇప్పటికీ పురోగమిస్తున్నాయి. ప్రాచీన గ్రీస్, గణతంత్ర రోమ్ మరియు 18వ శతాబ్దం చివరి నాటికి ఐరోపాలో అభివృద్ది చెందిన పరిమిత ప్రజాస్వామ్యాలు అన్నీ మహిళల ఓటు హక్కును నిషేధించాయి. 1832 సంవత్సరంలో యునైటెడ్ కింగ్డంలో జరిగినట్లుగా ఓటు వేసే వయస్సును పెంచినప్పటికీ మహిళలకు అన్ని ఓటు హక్కులు నిరాకరించబడ్డాయి. 19వ శతాబ్దంలో మహిళల ఓటు హక్కుల అంశం చివరకు తెరపైకి వచ్చింది. గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ లో ఈ పోరాటం తీవ్రంగా జరిగింది. అయితే మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశాలు అవి కావు. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, నార్వే దేశాలలో మహిళలు జాతీయ ఎన్నికలలో ఓటు హక్కును పొందారు. స్వీడన్ మరియు అమెరికాలో అనేక స్థానిక ఎన్నికలలో ఓటు వేసేందుకు అనుమతి లభించింది. మొదటి ప్రపంచ యుద్ధం పర్యవసానాల వల్ల ఐరోపా మరియు ఇతర దేశాలలో మహిళల ఓటు హక్కు ప్రక్రియ వేగవంతమైంది. 1914-1939 మధ్య మరో 28 దేశాలలో మహిళలు జాతీయ ఎన్నికలలో పురుషులతో సమాన ఓటు హక్కును పొందారు. ఆ దేశాలలో సోవియట్ రష్యా, కెనడా, జర్మనీ, ఆస్ట్రియా, పోలాండ్, చెకోస్లేవియా, యునైటెడ్ స్టేట్స్, హంగరీ, గ్రేట్ బ్రిటన్, బర్మా, ఈక్వెడార్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఉరుగ్వే, థాయిలాండ్, టర్కీ, క్యూబా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో కొన్నింటిలో మహిళలకు మొదట్లో పురపాలక, ఇతర స్థానిక, ప్రాంతీయ ఎన్నికలలో ఓటు హక్కును కల్పించారు. జాతీయ ఎన్నికలలో ఓటు వేసే సామర్థ్యాన్ని ఆ తర్వాత మాత్రమే మంజూరు చేశారు. 2వ ప్రపంచ యుద్ధం అనంతరం ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా, యుగోస్లేవియా, చైనా ఈ కూటమిలో చేరాయి. భారతదేశంలో 1949 రాజ్యాంగం మహిళలకు సంపూర్ణ ఓటు హక్కును కల్పించగా, పాకిస్తాన్లో 1956 జాతీయ ఎన్నికలు మహిళలకు సంపూర్ణ ఓటు హక్కును అందించాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యం పొందిన ప్రతి దేశం దాదాపు తమ రాజ్యాంగాలలో స్త్రీ పురుషులకు సమాన ఓటు హక్కును కల్పించింది. దీంతో మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశాల సంఖ్య 100కు పైగా చేరింది. 1971 నాటికి స్విట్జర్లాండ్లో, 1973 నాటికి సిరియాలో జరిగిన కాంటోనల్ ఫెడరల్ ఎన్నికలలో మహిళలకు సంపూర్ణ ఓటు హక్కులు కల్పించబడ్డాయి. 1952 ఆమోదించబడిన ఐక్యరాజ్యసమితి మహిళల రాజకీయ హక్కుల ఒడంబడిక ప్రకారం మహిళలు ఎటువంటి వివక్ష లేకుండా పురుషులతో సమానంగా అన్ని ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. ఓటు హక్కు అనేది ఆవిర్భావం నుంచే ఒక రాజకీయ సంచలనంగా ఉంది. 19వ శతాబ్దపు మహిళల హక్కు పోరాటంలో ఓటు హక్కు ఎందుకు, ఎలా ఇంత వివాదాస్పద అంశంగా మారిందనేది ఒక కీలకమైన ఆందోళన. దీనికి కారణం ముఖ్యంగా చట్టపరమైన సమస్యలు. హక్కుల విషయానికి వస్తే మహిళలను పురుషుల కంటే తక్కువగా చూడడమే కావచ్చు. ఇది ఏ ఒక్క నిర్దిష్ట ప్రాంతానికో లేదా దేశానికో పరిమితమైనది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటన. మహిళలు ప్రతిచోట అన్యాయాలను ఎదుర్కోవలసి వచ్చింది. వారికి ఉన్నత విద్య, ఓటు హక్కు నిరాకరించబడ్డాయి. కుటుంబ ఆర్థిక వనరులపై వారికి అసలు అధికారం ఇవ్వబడలేదు. పురుషులు మహిళల పురోగతి అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే నూతన మహిళ రాజకీయాలు, విద్యతో సహా అన్ని రంగాలలో సమాన అవకాశాలను కోరుతుందని వారు భావించారు. 19వ శతాబ్దం ముగిసేలోపు బ్రిటిష్ మహిళా సంఘాలు 500,000కు పైగా సంతకాలతో

కూడిన మార్పు కోసం ఒక వినతి పత్రాన్ని సంకలనం చేసి పార్లమెంటుకు సమర్పించాయి. బోధన, డిపార్ట్మెంట్ షాపులలో పనిచేయడం వంటి కొత్త వృత్తులు పుట్టుకొచ్చినట్లే మహిళల ఓటు హక్కు కోసం పోరాటం కూడా పెరిగింది. 1904 బెర్లిన్లో స్థాపించబడిన అంతర్జాతీయ మహిళా ఓటు హక్కు కూటమి మహిళల ఓటు హక్కును నియంత్రించే నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ ఉద్యమంలోని మితవాద విభాగానికి అధ్యక్షురాలు క్యారీ చాప్మెన్ క్యాట్ మరియు ఉపాధ్యక్షురాలు మిలిసెంట్ ఫాసెట్ నాయకత్వం వహించారు. మహిళల ఓటు హక్కు ఉద్యమం ఊపందుకున్న కొద్దీ అమెరికన్ మరియు బ్రిటిష్ మహిళల మధ్య సహకారం పెరిగింది. 1883 జూన్లో లండన్లోని ప్రిన్స్ హాల్లో సూసన్ ఆంటోనీ మరియు సూసన్ బి ఆంటోనీలను సత్కరించే ఒక సమావేశంలో ఎలిజబెత్ స్టాంటన్ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో మహిళల సామాజిక, విద్య, రాజకీయ, మతపరమైన స్థితిని గురించి చర్చించారు. 2వ తరం ఓటు హక్కు ఉద్యమకారులు యునైటెడ్ స్టేట్స్ మరియు గ్రేట్ బ్రిటన్లో మహిళల సమాన హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించారు. ఎమ్మెలిన్ కుమార్తె సిల్వియా పంక్హార్స్ మరియు ఎలిజబెత్ కేడీ స్టాంటన్ కుమార్తె హారియట్ స్టాంటన్ బ్లాచ్ ఓటు హక్కు ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి కలిసికట్టుగా పనిచేశారు. సమాజ అభివృద్దిలో మహిళల పాత్ర అపారమైనది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా హక్కుల కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. పర్యవసానంగా నేడు విద్య, వైద్య, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, రక్షణ, వ్యాపారం వంటి అనేక రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. మహిళలు అనునిత్యం అనేక సవాలు ఎదుర్కొంటున్నా నేడు పురుషులతో సమాన స్థాయిలో తమ ప్రతిభను కనపరుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని మహిళలు దేశ అధ్యక్షులుగా, ప్రధానులుగా, సైనికాధిపతులుగా, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో సైతం ఓటు హక్కు కోసం మహిళలు పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమానికి గుర్తుగానే 26 నాడు ఐక్యరాజ్య సమితి మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుతోంది. 1948 నాటి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ప్రకారం ప్రతి మనిషికి, స్త్రీలు పురుషులకి సమాన హక్కులు ఉన్నాయని స్పష్టమైంది. మహిళలపై అన్ని రకాల వివక్షతల నిర్మూలనపై సమావేశం 1979 జరిగింది. దీనిని మహిళల హక్కుల అంతర్జాతీయ బిల్లు అని కూడా అంటారు. 1995 బీజింగ్లో జరిగిన మహిళల సదస్సులో 12 కీలక రంగాలలో మహిళల సాధికారత కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. స్థిరమైన అభివృద్ది లక్ష్యాలైన 17 లక్ష్యాలలో లక్ష్యం 5 లింగ సమానత్వం ప్రత్యేకంగా మహిళా సమానత్వాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో బాల్య వివాహం నిర్మూలన, మహిళలపై హింస నివారణ, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం వంటి అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాల్లో ఉద్యోగాలలో సమాన వేతనంతో పాటు వివక్షకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందించడం జరిగింది. మొత్తంగా ఐక్యరాజ్య సమితి మహిళలపై వివక్షను తొలగించడం, సమాన హక్కులు కల్పించడం, సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా అనేక చట్టాలు, ఒప్పందాలను రూపొందించి దేశాలకు అమలు చేయమని సూచించింది. పాశ్చాత్య దేశాలలో స్త్రీలకు ఓటు హక్కు కోసం జరిగిన సఫ్రజిస్ట్ ఉద్యమం నుంచి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో స్వాతంత్ర్య పోరాటాల్లో మహిళల భాగస్వామ్యం వరకు ప్రతి చోట మహిళల ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచాయి. అనేక రంగాల్లో ఈ మహిళా ఉద్యమాలు గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. ఈ ఉద్యమాలు సమాజం మొత్తం పురోగతి, న్యాయం, సమానత్వం సాధించడంలో ప్రధాన శక్తిగా నిలిచాయి. అమెరికాలో 19వ శతాబ్దంలోనే సఫ్రేజ్ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ఎమెలిన్ పాంక్హర్స్ట్ నాయకత్వం వహించారు. ఉద్యమ ఫలితంగా 1920 మహిళలకు ఓటు హక్కు లభించింది. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల్లోనూ మహిళలు సమాన వేతనం, విద్యావకాశాలు, ఉద్యోగాలలో సమాన హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఈ ఉద్యమాల వలన మహిళలకు విద్య, రాజకీయాలు, ఉపాధి, ఆర్థిక రంగం, సామాజిక గౌరవంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మహిళల సాధికారతకు మార్గదర్శకంగా నిలిచాయి. సరోజినీ నాయుడు, అనీ బీసెంట్, కస్తూర్బా గాంధీ, అరుణా అసఫ్ అలీ వంటి మహనీయులు మహిళల హక్కుల కోసం, సమానత్వం కోసం కృషి చేశారు.
భారతదేశంలో మహిళల సమానత్వం

కోసం అనేక చట్టాలు రూపొందాయి. అవి సమాన వేతన చట్టం 1976 సంవత్సరంలో, వరకట్న నిషేధ చట్టం 1961 సంవత్సరంలో, గృహ హింస నిరోధక చట్టం 2005 సంవత్సరంలో, మాతృత్వ లాభాల చట్టం 1900

0: 1961వ సంవత్సరంలో గృహ హింస నిరోధక చట్టం, 2005వ సంవత్సరంలో మాతృత్వ లాభాల చట్టం, 1961వ సంవత్సరంలో మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాల మూలంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013వ సంవత్సరంలో రూపొందించారు. హిందూ వారసత్వ సవరణ చట్టం ద్వారా హిందూ మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కులు కల్పిస్తుంది. ఫ్రీ కన్సెప్షన్ మరియు ఫ్రీ నాటల్ డయాగ్నస్టిక్స్ టెక్నిక్స్ చట్టం గర్భంలో బిడ్డ లింగ నిర్ధారణ చేయడం, గర్భస్రావం చేయించడం నిషేధంతో పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 15 లింగం ఆధారంగా వివక్ష నిషేధం, ఆర్టికల్ 16 ఉపాధి అవకాశాలలో సమాన హక్కులు వంటివి మహిళల రక్షణ, సాధికారత, సమానత్వం కోసం ముఖ్యమైన పునాదిగా నిలిచాయి.
1: మీరింతవరకు మహిళలకు సమానత్వంతోనే అందరికీ ప్రగతి ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం ఎల్లయ్య గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక నిద్దుర ఓ వరం. కలత నలతల్ని మరిపించేందుకు, కనుల అలసట తొలగించేందుకు నిద్రే పరమౌషధం. ఇవాళ నిద్రించడం ఓ కళ. నిద్ర మనల్ని అందంగా కమ్మివేసే వల. నిద్ర ప్రతిజీవికి అవసరం. నిద్రాదేవి కరుణ ఓ గొప్ప వరం. నిన్నెవరూ ఆదరించకున్నా, ఎవరెంతగా చేదరించుకున్నా, అలా అలా అక్కున చేర్చుకుని అలసట తీర్చే ప్రియసఖి నిద్రే కదా. విశ్రాంతినందించే వింజామర నిద్రే కదా. పరిమితిలేని నిద్ర పసివాళ్ల సొంతం. అందుకే నాకిప్పుడు మళ్లీ పసివాడినై పోవాలనుంది. ఎంచక్కా బజ్జోవచ్చు, నిద్రలో పువ్వులా నవ్వుకోవచ్చు. నిద్రనిప్పుడు అలక్ష్యం చేయొద్దు, నిద్రొచ్చినప్పుడు నిద్రిస్తేనే ముద్దు. కమ్మని కలలకు ఆలంబన నిద్రే కదా. కలల తీయని ముద్ర నిద్రే కదా. అందుకే నేనిప్పుడు నిద్రను అమితంగా ప్రేమిస్తున్నాను. అరమోర్పు కన్నులతో సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శీర్షిక కావలెను. కావలెను నిబద్ధత కలిగి నిజాయితీగా నడిచి చిత్తశుద్ధికి చిరునామై ఉత్తుంగ చలన తరంగమై గర్జనాపూరిత గళమై కల్మశాల నిర్జించు కలమై నిజానిజాలను ప్రతిఫలించు నిలువెత్తు అద్దంలా శోభిస్తూ నిప్పును గుప్పిట పట్టే సత్తాగలిగిన కవి కావలెను. కలమే ఆయుధంగా, కవనమే కథనంగా బాధామయ జీవనరీతుల బతుకు బహుముఖ చిత్రాలను గీసే కుటిల రాజకీయాల కుళ్ళును భల్లున వెలికి తీసే కలం కరవాలాన్ని ఝులిపించగల కసి కలిగిన కవి కావలెను. సమాజ మాలిన్యాలను సమూలంగా కడిగివేయ, కష్టజీవి కన్నీళ్లను కాస్తైనా తుడిచివేయ. సమాజ మాలిన్యాలను సమూలంగా కడిగివేయ, కష్టజీవి కన్నీళ్లను కాస్తైనా తుడిచివేయ. అల్లుకున్న అవినీతి తిమిరాన్ని హరించు బాను కిరణంలా హస్తవ్యస్త వ్యవస్థపై అమేయంగా అసామాన్యంగా కలం బలం చూపగల ధీరోదాత్త కవి కావలెను. శీర్షిక ఆమె. ఆమె ఆహుతి అవుతూనే ఉంది, ఆవిరి అవుతూనే ఉంది నాటి నుండి నేటిదాకా. అవమానాలతో, అనుమానాలతో, అవహేళనలతో, అపప్రదలతో, అభూత కల్పనలతో ఆమె ఆహుతి అవుతూనే ఉంది నాటి నుండి నేటిదాకా. ఆవిరి అవుతూనే ఉంది ఆమె. నిత్యం మండుతున్న ఓ అగ్నిశిఖ. ఆమె నిత్యం మండుతున్న ఓ అగ్నిశిఖ. ఆమె కనుమరుగవుతున్న మన భాగ్యరేఖ. ఆమె కరిగిపోతున్న కమ్మని సుస్వప్నం. ఆమె శిథిలమవుతున్న సుందర శిల్పం. ఆమె ఆవిరవుతున్న హారతి కర్పూరం. ఆమె అఖండ ఆదిశక్తికి ప్రతిరూపం. ఆమె పగిలిపోతున్న ప్రగతి దర్పణం. ఆమె ఇంకిపోతున్న అశ్రు తర్పణం. కానీ ఆమెలో అసహనం ప్రకోపించి, ఆమెలో అసహ్యం ప్రవేశించి, ఆమెలో అస్తిత్వం ఆవహించి, ఆమె నిజం ఇజం గ్రహించి మూడో కన్ను తెరిస్తే పుడమి శాంతం, భస్మీపటలం. శీర్షిక ఎవరి గోల వారిదే. నిర్మలమౌ నింగి పీతాంబరంపై తలుక్కుమంటున్నాయి తారలు. నిర్మలమౌ నింగి పీతాంబరంపై తలుక్కుమంటున్నాయి తారలు. అవన్నీ పసిడి నాణాలై పడితే బావుండు ఆశించాడో అపర ధనవంతుడు. అవన్నీ బొండు మల్లెలై కురిస్తే బావుండు అభిలషించిందో పడుచుదంట. అవి డాలర్లై కురిస్తే వాటే వండర్.

సాఫ్ట్వేర్ ఉద్యోగి కోరిక. అవన్నీ ఓట్లై తనకే పడితే బావుండు ఓ రాజకీయ నాయకుడి భారీ భావన. కనీసం అవి నిరుపేదల గుడిసెల్లో దివ్వలైతే బావుండు ఓ కవి నిస్వార్థంగా తలపోశాడు. అందులో కొన్నైనా అన్నం మెతుకులై పడితే బావుండు పేవ్మెంటుపై పొర్లుతున్న క్షుద్బాధితుడు. శీర్షిక కళలు కందాం రండి. సఫలమైనా కాకున్నా చిన్నప్పటి నుండి నువ్వు నేను కలలెన్నో కన్నాం, కంటూనే ఉన్నాం. బాల్యం గురించో, బంధాల గురించో, చదువు గురించో, చక్కని స్నేహం గురించో, ప్రేమ గురించో, ప్రేయసి గురించో, భార్య గురించో, బతుకుదెరువు గురించో, అందని ఆకాశం గురించో, పొందని పదవుల గురించో, మనకోసం మనం నిర్మించుకునే అందమైన లోకం గురించో కలలెన్నో కన్నాం, కంటూనే ఉన్నాం. కాసేపు మన కరిగిపోయే కలలకి కామాపెట్టి కాస్తైనా సాకారమయ్యే కలల్ని కందాం రండి. కాసేపు మన కరిగిపోయే కలలకి కామాపెట్టి కాస్తైనా సాకారమయ్యే కలల్ని కందాం రండి. అసమానతలు తొలగి అంతరాలు అంతరించి ఆడామగా తేడాలు లేని సర్వసమానత్వ సౌధం వెలియాలని, సమస్యలేవీ లేని సమసమాజం ఆవిర్భవించాలని, చింతలన్నీ అంతమై సంతోష సౌరభాలు విరియాలని, కష్టాలు కన్నీళ్లు ఆవిరై ఆనందాల జడి కురియాలని, నిఖిల జగతి క్షేమం కాంక్షించే నిత్య నూతనమై ఆకాంక్షలు పల్లవించే ఆ శుభదినం కొరకు మనమందరం కడుతీయని కలల్ని కనులారా కందాం రండి. కల్మషం లేని హృదయంతో ఆహ్వానిద్దాం. మెండుగా సాకారమయ్యే కలలను నిండు మనసుతో స్వాగతిద్దాం. రండి కలలు కందాం రండి. శీర్షిక కాకి. అందంగా ఉండనిదైనా, అరిచి గోల చేసేదైనా కాకి గొప్పదే నా కంటికి. అందంగా ఉండనిదైనా, అరిచి గోల చేసేదైనా కాకి గొప్పదే నా కంటికి. తెలవారిందని లోకానికి అలారమై తెలుపుతుంది. అతిగా అరిచేవాళ్లకు ఉత్తమ ఉదాహరణై నిలుస్తుంది. గొంతొక్కటి విప్పకుంటే ఆమనిలోనే అగుపించే కోయిలలా స్ఫురిస్తుంది. మనుషుల్లో లోపించిన సంఘటిత శక్తి దాని సొంతం. అచ్చమైన నలుపు రంగికి స్వచ్ఛమైన ప్రతీక అదే. కల్పిత కథలు కబుర్లన్నీ కాకమ్మవే. బంధువులొస్తున్నారహో అంటూ మునుముందుగా మనకు తెలుపుతుందది. పితరులకు పెట్టిన పిండాలను ప్రియమారగా ఆరగిస్తుందది. చచ్చిన పురుగు పుట్రలు తిని పరిసరాల్ని పరిశుభ్రం చేసే పర్యావరణ హితకారి. కాకికెవరూ లేరనుకుంటే పొరబాటే. కాకికెవరూ లేరనుకుంటే పొరబాటే. లోకులందరూ దాని ప్రియబాంధవులే. కా కా అంటూ యాగీ చేయకుంటే కోయిల కన్నా చాలా గొప్పదే. తన గూట్లో కోయిల వదిలిన గుడ్లను పొదిగి పిల్లలను లాలిస్తుంది. తన అమ్మ ప్రేమను పంచిస్తుంది. దాని మనసే అసలు సిసలు బంగారం. దానికింకా ఎందుకు కాకి బంగారం. శీర్షిక క్యూ. క్యూ క్యూ క్యూ. ఎక్కడ చూసినా క్యూ, ఎటు చూసినా క్యూ. పంపుల వద్ద పడతల క్యూ, టెంపుల్ వద్ద భక్తుల క్యూ, స్కూలుకు వెళ్లే పిల్లల క్యూ, సులభ్ కాంప్లెక్స్ ముందర క్యూ, రేషన్ షాపుల వద్ద క్యూ, ఎరువుల కోసం రైతుల క్యూ, గ్యాస్ గోడౌన్ దగ్గర క్యూ, ఆసుపత్రిలో ఓపీ క్యూ, ఏటీఎంల ముందర క్యూ, టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ, ఇంటర్వ్యూలకు నిరుద్యోగుల క్యూ, ఆసరా పింఛన్ కై వృద్ధుల క్యూ, దహనం కోసం శవాల క్యూ, జననం కోసం శిశువుల క్యూ. క్యూ క్యూ క్యూ. శీర్షిక బతుకులో వెతుకులాట. వెతుకుతుంటాం మనం, మనల్ని మనమే వెతుకుతుంటాం. మనలో మనమే వెతుక్కుంటాం. వేళ్లకు కళ్ళు మొలిపించి, కాళ్లకు కొక్కేలు తగిలించి మరీ వెతుకుతుంటాం. చేతులారా పోగొట్టుకుని, చేజేతులా జార విడుచుకుని అలా అలా వెతుకుతూనే ఉంటాం. ఎందుకు పోగొట్టామో తెలియదు, ఎక్కడ పోగొట్టామో అంతు చిక్కదు, ఎప్పుడు ఎలా పోగొట్టామో గుర్తుకు రాదు. దొరకని దానికోసం వెతుకుతూనే దొరికిన దాన్ని వదులుకుంటాం. దొరకని దానికోసం వెతుకుతూనే దొరికిన దాన్ని వదులుకుంటాం. దొరకదని తెలిసి సైతం దొరకాలని మరీ దేవుడికి మొక్కుకుంటాం. అవనిని ఆకాశాన్ని వదలకుండా వెతుకుతుంటాం. ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోం. ఉండకేం చేస్తుందని ధీమాగా ఉంటాం. ఉన్నట్టుండి అది కనిపించకపోతే ఉలిక్కిపడి వెతికే వేటలో పడిపోతాం. బతుకులో వెతుకులాట పోవాలంటే ఎక్కడ పోగొట్టుకున్నామో ముందు అక్కడ వెతకాలి మనం. జీవితంలో విలువైనవి చేజారకుండా జాగ్రత్త పడదాం అనుక్షణం. శీర్షిక జీవులు. ఇల్లు

0: ఇంద్రభవనం, ఇంట్లో సేవక జనం, అవసరానికి మించిన డబ్బు, అంటిపెట్టుకుని ఉండే జబ్బు. అయితే అతను బడాజీవి. అంతంత మాత్రపు ఆదాయం, అడుగులు దాటని జీవనయానం, ఊహల పల్లకిలో ప్రయాణం, ఊహించని కష్టాలతో సతమతం. అయితే అతను సగటు జీవి. చెడు అలవాట్లతో సాంగత్యం, చెదలు పట్టినట్లు శరీరం, నిరాశ నిస్పృహలతో సహవాసం, తనకు తానే విధించుకున్న వనవాసం. అయితే అతను వెగటు జీవి. పదుగురిని ఆదుకునే మంచితనం, పదవితో పనిలేని దయాగుణం, పలుకులో ఒలుకు తీయదనం, ప్రజల కోసం సమస్తం త్యాగం. అయితే అతను ధన్యజీవి.
1: మీరింతవరకు ఎల్లయ్య గారి స్వీయ కవితలు విన్నారు.

కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. విద్యా వైద్య రంగాలకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాహితం కోసం విద్య వైద్యంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు కోసం పెట్టుబడి అన్నారు. జిల్లాకు మరో 200 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి కోరారు. జపాన్ పర్యటనలో ఉన్న మంత్రి ఒసాకాలో జరిగిన ఇండియా జపాన్ వర్క్ ఫోర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, జపాన్ సంస్థలు సురక్షితంగా లాభదాయకంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 600 ఎకరాల్లో జపాన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపడాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదున్ నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయా జిల్లా పట్టణ కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మిలాదున్ నబీ సందర్భంగా గవర్నర్ శివ

0: ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం శాంతి, సామరస్యం, సమైక్యతలను మరింతగా బలపరచాలని గవర్నర్ తమ సందేశంలో పేర్కొన్నారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ పరస్పర సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మిలాదు నబీ పర్వదిన సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్ పట్టణం, సిర్పూర్, టీ జయనూర్ మండల కేంద్రాల్లో మైనార్టీలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో నడుస్తూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తప్పులకు సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 22A నిషేధిత భూముల జాబితా బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను విక్రయించిందని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములు విక్రయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రజల భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఎరువుల ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియాను మోదాతుకు మించి వినియోగిస్తున్నారని, దీనివల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల నాణ్యత తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పడిపోతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను తక్షణమే రేషనలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్ విధానాన్ని తెలంగాణలోని 22 జిల్లాలకు విస్తరించారు. ఈ యాప్ పనితీరు, ప్రయోజనాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎరువుల విభాగం నోడల్ అధికారి, బాలానగర్ మండల వ్యవసాయ అధికారి సాయి రమేష్ వివరించారు.
1: ఎరువుల అమ్మకాలలో పారదర్శకత పెంచడం మరియు పక్కదారి పట్టే రాయితీ ఎరువులు మరియు అక్రమ నిల్వలు అడ్డుకట్టు వేయవచ్చు. ప్రభుత్వం అందించే రాయితీ నేరుగా అరువులైన రైతులకు చేరవాలని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సేల్స్ యాప్ భరోసా ఇస్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా IDOC కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగల ఫిర్యాదులు, కేసులపై సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 40 కేసులను విచారణకు స్వీకరించి వాటికి సంబంధించిన రికార్డులు, నివేదికలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు పరీక్ష వరకు ప్రతిరోజును కౌంట్ డౌన్గా భావించి సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన నిపుణ ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆయన ప్రారంభించారు.
2: నిరుద్యోగుల యూత్ కోసం ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. ప్రోగ్రామ్ లో మేము మంచి ఫ్యాకల్టీ పిలిపించి, మనము కూడా పోలీస్ ఆఫీసర్స్ ఎవరికి మంచి టీచింగ్ స్కిల్ ఉంది, కానిస్టేబుల్ లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు, హై ర్యాంక్ తో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ పంపిస్తాము. కలెక్టర్ గారు ద్వారా ఇవ్వడం అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. స్టడీ మెటీరియల్ కూడా భవిష్యత్తులో మనం ప్రొవైడ్ చేస్తాము.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్పల్లి జోన్లో 2, కుద్బులాపూర్ జోన్లో 8 చొప్పున మొత్తం 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడ తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి గోశాలలో నిన్న 5 కోడెలు మృతి చెందడంతో ఈరోజు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి రవీందర్రెడ్డితో కలిసి ఆయన గోశాలను సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు.

0: కలెక్టరేట్ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన చేయూత పెన్షన్ లబ్దిదారులు ఈ నెల 31వ తేదీలోపు ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో తమ దరఖాస్తు ఫారాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ప్రజలు ఓటర్ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు సూచనలను తెలపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లో రేపు గ్రామ సభలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా సుమారు 1,32,070 మందికి నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ద్వారా, కొత్త ఓటర్ నమోదు కోసం ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి 40 ప్రయాణికులతో విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 20 వరకు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానికుల సహాయంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్యా వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి కోరారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పవిత్రమైన మిలాదు నబీ పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి చేను కబర్లు.
2: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా పోకిరి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
4: La la la.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి బొంబాయి చిత్రం నుండి చిత్ర పాడిన పాట. వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
3: గుమ్సుమ గుమ్సుమ గుప్పు చప్పు గుమ్సుమ.

ఆజాద్ చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం మణిశర్మ.

అనంతపురం 1980 చిత్రం నుండి బెల్లీరాజ్ దీపా పడిన పాట వెన్నెలకంటి సాహిత్యానికి జేమ్స్ వసంతన్ సంగీతం సమకూర్చారు.

మీరింతవరకు చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసి ఉంటుంది. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 087744, ఫోన్ నెంబర్లు 295038, మరొక నెంబర్ 295039. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ పి ప్రభాకర్రావు గారు, పి ఆనందరావు గారు. మరి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న నేను మీ రేడియో అనౌన్సర్ సత్రం స్వాతి.

0: మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం అండి.
0: మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు?
1: స్వాతి గారు బాగున్నారా?
0: బాగున్నా అండి. మీ పేరు చెప్పలేదు. స్వీటీ గారు బాగున్నారా?
1: బాగున్నానండి.
0: ముందుగా మీకు మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం.
1: ధన్యవాదాలండి.
0: ఓకే స్వీటి గారు, చెప్పండి, ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నారు మహిళా శ్రోతలకి? అవునండి. ఓకే,
1: 3-4 times డైలీ యూస్ చేయాలి. 2 drops.
0: ఓకే,
1: దాన్ని నెబ్లైజర్ లో కూడా పెట్టి యూస్ చేయొచ్చు.
0: చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా యూజ్ చేయొచ్చా?
1: ఓవర్ 6 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే యూజ్ చేయొచ్చు ఆ డ్రాప్స్.
0: ఓకే,
1: వెంటనే నోస్ బ్లాక్ కానీ రన్నింగ్ నోస్ కానీ వెంటనే క్లియర్ అయిపోతుంది.
0: ఓకే స్వీటీ గారు, ఈ కాలంలో ఎక్కువగా జలుబు దగ్గు జ్వరము

ఇస్తూ ఉంటాయి తరచుగా. ఓకే స్వీటీ గారు, మరి ఈరోజు ఏ పాట అడుగుతున్నారు? పాడతారా? పాడతారా? వేస్తాం. అవునా? ఓకే స్వీటీ గారు, మొదట కాల్ కలిసింది మీకు, చాలా సంతోషం. మీరు కోరుకున్నట్టుగా మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి. ఓకే అండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నేను కొత్తగూడ బుర్రిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధపాసి మేడం.
0: రాధపాసి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి రాధపాసి గారు.
1: మేడం, నిన్న ప్రోగ్రామ్, నిన్న 10 ఇంటికి ప్రోగ్రామ్ వచ్చింది. శంకర్రావు సారు, సత్రం స్వాతి మేడం భూకంపం గురించి చెప్పిండు, అది నాకు చాలా నచ్చింది. ఆ రికార్డింగ్ అనేది చాలా మంది నిన్న వినిపించిన, ఎందుకంటే ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుందో అన్నట్టు ఏం చేసిన, నిన్న రికార్డ్ చేసి మరి కొంతమంది మా ఫ్రెండ్ వాళ్ళకి వినిపించిన మేడం. అదొకటి, నిన్న స్వాతి మేడం కూడా మన సౌకర్య జానకి గురించి చెప్పిన విషయాలు చాలా బాగా నచ్చినాయి మేడం నాకు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా బాగా అప్డేటింగ్ గా ఉన్నారు, మా ప్రోగ్రామ్స్ ని ఆదరిస్తున్నారు.
1: చాలా మంది కలిగిన మా ఫ్రెండ్ వాళ్ళకు నేను ఇల్లేదు అన్నారు. ఇవో నేను ఇల్లి రికార్డింగ్ చేసిన అని కూడా ఇంపించిన మేడం చాలా మంది నేను.
0: ఓకే రాధపసి గారు, చాలా మంచి విషయం చెప్పండి రాధపసి గారు.
1: ఈ రోజు స్వాగతం సినిమా నుంచి హ్యాపీ హ్యాపీ బర్త్డే అని పాట అండి మేడం. ఈ పాట మా అన్నయ్య చిన్నపాతి, మా అన్నయ్య బాలపాతి కోరుకున్నారు, మా చిన్న తమ్ముడు గురించి మేడం, అన్నపాతి గురించి.
0: ఓకే అండి, మీరు ఎప్పుడు పాట కోరుకున్నా కూడా మీ బ్రదర్స్ గురించే ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా. ఓకే రాధపసి గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ఫర్జాన గారు.
0: ఫర్జాన గారు, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: మహిళలు మహారాణులు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి మీకు స్వాగతం. చెప్పండి ఫర్జాన గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు? చెప్పండి.
1: పవిత్ర బంధం నుండి.
0: ఓకే, పవిత్ర బంధం నుండి ఏ పాట?
1: అపురూపమైన దమ్మ ఆడ జన్మ.
0: పాడతారా? పాడండి పాట.
1: పాడను మేడం.
0: అయ్యో, ఏమైనా చెప్తారా మహిళా శ్రోతల కోసం? సరే అయితే. ఓకే ఫర్జాన గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558.
2: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై శ్రోతలు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
3: హలో, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
2: నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు?
3: నా పేరు నూర్జహాన్ మేడం. కొత్తగూడెం బర్మ క్యాంప్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: ఓకే నూర్జహాన్ గారు, బాగున్నారా?
3: బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం?
2: మేమందరం బాగున్నామండి. ఈరోజు పండగ బాగా జరుపుకున్నారా?
3: బాగా జరుపుకున్నాను మేడం. మేము పండగకి అని అంటే మేడం, మాకు ఈ రోజు పండగ కాకపోతే మేము నిన్న నైట్ తలకి స్నానం చేసి నమాజ్ చదువుకొని ఏమంటారు నమాజ్ ఈదుల్ నబి అని పేరు ఉంటది మేడం. కాబట్టి మేము నమాజ్ చదువుకొని నఫీల్ అని నమాజ్ ఉంటది మేడం, నమాజ్ చదువుకున్నాము. ఈ రోజు పాశం వండుకొని ఒక 4-5 పంచుకొని మళ్ళీ మేము ఖురాన్ చదువుకొని నమాజ్ చదువుకోవాలి
2: మేడం.
3: అట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం మేడం.
2: ఓకే, మొత్తానికి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట.
3: అవును మేడం.
2: ఓకే, మంచి విషయం అండి. నూర్జహాన్ గారు చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుకుంటున్నారు?
3: ఈరోజు సినిమా పేరు అల్లుడు గారు సినిమా నుంచి ఆ పాట కావాలి మేడం.
2: ఒక్కలైనే పాడారే, ఇంకొక రెండు లైన్ పాడచ్చు కదా?
3: టైం అంటే శ్రోతలు మనకి ఎదురు చూస్తా ఉంటారు మేడం. మనం మాట్లాడుతుంటే నూర్జహాన్ గారు మాట్లాడుతున్నారు తన వెనుక, నేను కూడా కలవాలి, నా ఫోన్ కలవాలని వాళ్ళు కొంచెం కలుపుతా ఉంటారు కదా మేడం. కాబట్టి మనం మన హ్యాపీ మనం చూసుకుంటే వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు మేడం.
2: ఓకే ఓకే, నూర్జహాన్ గారు చాలా బాగా ఆలోచిస్తున్నారు.
3: అవును మేడం, ఎందుకంటే మరి వాళ్ళకి కూడా అవకాశం కావాలి, టైం తక్కువ ఉంది కదా మేడం.
2: అవును అవును,
3: అందుకని ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు నేను పాడతా పోతే టైం ఒక 2-3 ఆ 2-3 వాళ్ళకి చాలు.
2: ఓకే ఓకే ఓకే నూర్జహాన్ గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: हेलो
1: हेलो
0: हेलो
1: हेलो मैडम गार नमस्ते। नా
0: नमस्ते अंडी, मी पेरु
1: పేరు
0: అచ్చమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: అచ్చమ్మ మేడం, సలారాం కోయగూడ నుంచి మాట్లాడుతున్నా మేడం।
0: ఓకే, కోయగూడ నుంచి కాల్ చేస్తున్నారు, చెప్పండి
1: అవును
0: అచ్చమ్మ
1: మేడం,
0: గారు।
1: 4 రోజులు అసలు కలవలేదు మేడం, ఇవాళ కలిసింది।
0: కొంచెం లైన్స్ బిజీ ఉంటున్నాయి కదా?
1: ఇందాక ఎవరు అమ్మ చేరింది, మాట్లాడింది కదా,
0: అవును,
1: దాని అమ్మటే కొట్టేసిన మేడం, అప్పుడు వచ్చింది,
0: అప్పుడు కలిసిందా? ఆవిడ కాల్
1: అప్పుడు
0: అయిపోయాక మీకు
1: కలిసింది మేడం।
0: కలిసింది? అదే అదే, శ్రోతలు ఎక్కువగా, అంటే ఇప్పుడు మనకు శ్రోతలు కూడా ఎక్కువైపోయారు,
1: అవును మేడం,
0: కానీ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా కలుస్తుంది, ప్రోగ్రామ్ లాస్ట్ వరకైనా
1: కలుస్తుంది
0: కలుస్తుంది
1: మేడం,
0: అది।
1: ఇవాళ మా స్వాతి మేడం వచ్చింది కదా, అందుకోసం కలిసింది మేడం।
0: ఓ, థ్యాంక్ యూ। ఓకే అచ్చమ్మ గారు, ఈరోజు ఏ పాట కోసం కోరుకుంటున్నారు?
1: రాజా సినిమా నుంచి అమ్మ గురించి పాడుతుందిగా మేడం, ఆ సాంగ్ అయింది మేడం,
0: ఓకే ఓకే, అమ్మ పాట ఇవ్వమంటారు, పాడరా మీరు మరి
1: అవును
0: కొంచెం?
1: మేడం,
0: పాడతారా?
1: పాడను మేడం,
0: సరే అచ్చమ్మ గారు, మరి
1: సరే మేడం, థ్యాంక్
0: ఎస్,
1: యూ మేడం।
0: ఓకే అండి, థ్యాంక్ యూ।

0: మహిళలు మహరణులు కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: రామవరం. నా పేరు గొర్రె పద్మ, రామవరం, పంజాబ్ గడ్డ గొర్రె బాబురావు పద్మ.
0: ఓకే పద్మ గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి పద్మ గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, 20వ శతాబ్దం నుండి ఆ పాట ఇయ్యారా మేడం?
0: ఓకే పద్మ గారు, తప్పకుండా వినిపిస్తాము. మీరు కోరుకున్న పాట వచ్చేస్తోంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే చెప్పండి, సుమలత గారు బాగున్నారా?
0: బాగున్నాం మేడం, బాగున్నారా మీరు?
1: మేమందరం బాగున్నామండి. ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
0: సంక్రాంతికి వస్తున్నాం, పాట కావాలి మేడం.
1: ఓకే పాడతారా?
0: వద్దులే మేడం, మేము పాడము.
1: సరే తప్పకుండా అండి సుమలత గారు, మరి మీరు కోరుకున్నట్టుగా పాట వచ్చేస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: हेलो हेलो
1: नमस्ते मैडम,
0: नमस्ते అండి. మీ పేరు?
1: సుమలత.
0: సుమలత గారు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు?
1: పద్మావతి మేడం.
0: పద్మావతి గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి పద్మావతి గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: మాపల్లెలో గోపాలుడులోంచి రాణి రాణి మాట.
0: ఓకే అండి పద్మావతి గారు,
1: చెప్పండి మేడం.
0: చెప్తారా ఏమన్నా ఈరోజు మహిళా శ్రోతల కోసం? ఏమైనా టిప్స్ చెప్పరా? ఓకే ఓకే పద్మావతి గారు, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు మాధవి మేడం, సుజాత్
0: నగర్. ఓకే మాధవి గారు, చెప్పండి ఏం చేస్తున్నారు? ఓకే, కలుపు తీస్తున్నారు. టమాటా తోటలో? ఓకే, చెప్పండి మాధవి గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: దేవి మూవీ నుంచి మేడం. కుంకుమ పువ్వుల తోటలో కొలుకు కుమారి అన్న సాంగ్ మేడం.
0: ఓకే, ఒక్క లైన్ పాడినా కూడా చక్కగా పాడారు పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే మాధవి గారు, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోత ఎవరో చూద్దాం. హలో
1: హలో
0: హలో,
1: శ్రీరత్నగర్ నుంచి మేడం రమాదేవి.
0: రమాదేవి గారు చెప్పండి. బాగున్నా అండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి రమాదేవి గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: కాకరకాయలకు వస్తున్నాం మేడం.
0: ఓకే, అయిపోయిందా కొయ్యడం?
1: మేడం
0: కొయ్యడం అయిపోయిందా?
1: కోస్తున్నాం కోస్తున్నాం, సాయంత్రం 5 వరకు ఉండాలి మేడం.
0: పొద్దున్న ఎప్పటి నుంచి చేస్తారు?
1: 9 వెళ్తాం మేడం, సాయంత్రం 5 వరకు.
0: 9 నుంచి 5 వరకు చేస్తూ ఉంటాం. కాకరకాయ
1: మేడం,
0: కాకరకాయలు కొయ్యడమా
1: మేడం? కాకరకాయలు ఉంటాయి, సొరకాయలు ఉంటాయి.
0: ఓకే, రమాదేవి గారు వింటూ ఉంటారా మా ప్రోగ్రామ్స్? ఓకే చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: యోగి సినిమా నుంచి. చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది అన్న పాట కావాలి మేడం.
0: ఓకే రమాదేవి గారు చక్కగా పాడారు. మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం. ఓకే.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701558. అనురాగాలను పంచుదాం.
2: శ్రోతలు, మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
3: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి గారు.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు చెప్పండి.
3: పేరు ఝాన్సీ.
2: ఝాన్సీ గారు బాగున్నారా?
3: బాగున్నామండి. మీరు అందరూ బాగున్నారా?
2: అందరం బాగున్నామండి. చెప్పండి ఝాన్సీ గారు, ఏం చేస్తున్నారు?
3: తోటలో ఉన్నామండి. మిరప తోట వేసాము, దాంట్లోనే పనిచేస్తాం.
2: ఓకే, మిరప తోట వేసారు. ఓకే ఝాన్సీ గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
3: శ్రీరామరాజ్యం మూవీ నుండి.
2: చెప్పండి ఝాన్సీ గారు.
3: శ్రీరామరాజ్యం నుండి సీతాకి.
2: ఓకే ఓకే, తప్పకుండా వినిపిస్తామండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: మీకు కూడా అండి. మీ పేరు?
1: నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, శోభారాణి గారు బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారండి?
0: మేమందరం బాగున్నామండి. చెప్పండి శోభారాణి గారు.
1: అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. ఈరోజు మదర్ టెరీసా గారి జయంతి ఉంది. మరి విశ్వమాత, ఆవిడ విశ్వమాతకి మన రేడియో ద్వారా ఘన నివాళి.
0: ఓకే.
1: ఈ సందర్భంగా పెదవే పలికిన మాటల్లో నేతీయని మాటే అమ్మ, ఎందుకంటే ఆవిడ అందరికి అమ్మ కదా, అందుకని ఆ పాట అడుగుతున్నాను. అయితే ఆమె గురించి రెండే రెండు మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పనండి. అమ్మలకు అమ్మ, ప్రపంచానికే అమ్మ, విదేశాల్లో పుట్టి స్వదేశానికి అమ్మ, ఆమె మదర్ థెరీసమ్మ. కుష్టి రోగులను అప్పున చేర్చుకుని అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి పేదల పాలిటి పెన్నిధిగా, బడుగు జీవుల సన్నిధిగా, అన్నార్తులకు అన్నపూర్ణగా, అనాథలకు అమ్మగా, మానవతా మూర్తిగా, భారత మాత సోదరిగా, భారత రత్నగా, ప్రేమే లక్ష్యంగా, సేవే ధ్యేయంగా, ప్రపంచ ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచిన అమ్మ మదర్ థెరీసమ్మ. మరి మదర్ థెరీసా గారి జయంతి సందర్భంగా ఆవిడకి ఘన నివాళి అండి.
0: ఓకే అండి. శోభారాణి గారు
1: చెప్పండి.
0: మదర్ థెరీసా మీద చక్కగా చెప్పారు కవిత.
1: థ్యాంక్ యూ మేడం. ఇంకా ఉంది కానీ నేనే షార్ట్ చేసి చెప్పాను.
0: ఓకే ఓకే. మరి మీరు కోరుకున్నట్టుగానే అమ్మ మీద పాట వచ్చేస్తుంది, వినండి.
1: తప్పకుండా అండి. ధన్యవాదాలండి.
0: మీకు కూడా.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చివరి శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు కావ్యశ్రీ మేడం.
0: కావ్యశ్రీ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం అండి. చెప్పండి కావ్యశ్రీ గారు, ఈరోజు ఏ పాట కోసం కాల్ చేశారు?
1: సుజోదారులు మూవీలో నుండి జోలా జోలమ్మ జోలా అనే సాంగ్ మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి కావ్యశ్రీ గారు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఏమైనా చెప్తారా మహిళా శ్రోతల కోసం? ఓకే కావ్యశ్రీ గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పండి. ఏం పర్లేదు, ఓకే కావ్యశ్రీ గారు. ఓకే, మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే.

మీరింతవరకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ప్రభాకర్ రావు గారు, అలాగే ఆనందరావు గారు. మీతో ఇంతసేపు మాట్లాడిన నేను మీ రేడియో నేస్తం సత్రం స్వాతి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈ పూట ఏకచిత్రగానం శీర్షికన మద్రాస్ టాకీస్ వారి సఖి చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఏఆర్ రెహమాన్, గాయనీ గాయకులు శంకర్ మహదేవన్, హరిచరణ్, ఎస్పి చరణ్, జానకి, స్వర్ణలత, కళ్యాణి మీనన్, హరిణి, కల్పన, సుజాత, సాధన సర్గం, వైశాలి, శుభ, రీచా శర్మ. వినండి ఏకచిత్రగానం శీర్షికన మద్రాస్ టాకీస్ వారి సఖి చిత్రం నుండి పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన మద్రాస్ టాకీస్ వారి సఖీ చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి, సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్. గాయనీ గాయకులు శంకర్ మహదేవన్, హరిచరణ్, ఎస్పి చరణ్, జానకి, స్వర్ణలత, కళ్యాణి మీనన్, హరిణి, కల్పన, సుజాత, సాధన సర్గం, వైశాలి, శుభ, రీచా శర్మ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతలు వింటారు. ముందుగా బ్రహ్మచారి చిత్రం నుండి శ్రీనివాస్ సుజాత పాడిన పాట, శివగణేష్ సాహిత్యానికి దేవా సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి చింతకాయల రవి చిత్రం నుండి రాజేష్ శ్రేయఘోషాల్ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి విశాల్ శేఖర్ సంగీతం సమకూర్చారు.

మీరు వింటున్న ఈ పాట చిత్రం సినిమా నుండి. నిహాల్ ఉషా పాడిన పాట. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందో 14 నెంబర్ బస్తీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

మీరు వినబోతున్న పాట తండిల్ చిత్రం నుండి. నకాష్ అజీజ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

మీరు విన్న ఈ పాట వి చిత్రం నుండి అమిత్ త్రివేది యాజిన్ నైజర్ పాడిన పాట. ఇప్పుడు వినండి అస్త్రం చిత్రం నుండి రాజేష్ పాడిన పాట.

100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కేకే పాడిన పాట. సంగీతం అందించారు మిక్కీ జే మేయర్.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
0: 9989679076,
1: మరొక నంబర్ 7989701158. అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం. అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: ఇప్పుడు వినబోతున్నారు మెరుపు కళలు. ఈ చిత్రం కోసం సుజాత మలేషియా వాసుదేవన్ కలిసి పాడిన పాట.

ఇప్పుడు వినండి, హాయనాన్న చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని సితారా కృష్ణకుమార్ కలిసి పాడిన పాట, రచన అనంత్ శ్రీరామ్.

0: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701558.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇప్పుడు వినబోతున్నారు ఇట్స్ మై లవ్ స్టోరీ. ఈ చిత్రం కోసం దినకర్ చైత్ర కలిసి పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నారు బృందావనం చిత్రం నుంచి కార్తిక్ సుచిత్ర కలిసి పాడిన పాట. సాహిత్యం అందించారు అనంత శ్రీరామ్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లెపిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాల్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

కాలు చంటే, తిప్పి తిప్పి కాలు చంటే, ఆ సాకిరే ఊపై కాడ సాలి మంటలంటదే, ఆ సాకిరే ఊపై కాడ సాలి మంటలంటదే, ఆ మంటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే.

రుద్ది కడుగుతంటే రుద్ది రుద్ది కడుగుతంటే ఎమ్మ కాశీ గంగలో నజ్జలక మార్తి నన్నదే, ఎమ్మ కాశీ గంగలో నజ్జలక మార్తి నన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

మొద్దు మీదకి తీసుకుపోయి తుంటల గింటలు నరుకుతాంటే, తుంటల గింటలు నరుకుతాంటే, తుంటల గింటలు నరుకుతాంటే, తుంటల గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే, ఆమెన అంటదే అలా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: కోలాటం పండగ పబ్బాలలో, విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ వానగాలిలేశ నీ వాకిలు తట్టుకుని పడితే ఆ ధాన్యం రెండు తిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్యం రెండు తిడితే దాని మన శివతో కొడితే ఆహా.

నాకన్ను సొట్ట ఆహ నాకన్ను సొట్ట ఆహ నాకన్ను సొట్ట నా మగని కన్ను లొట్ట ఆ సొద్ద సిన్ల సొప్ప నేనెట్లా గడదర కట్ట ఆ సొద్ద సిన్ల సొప్ప నేనెట్లా గడదర కట్ట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో గమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే.

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు, విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా చూడలేని తన భర్తను గుర్చి ఇలా అంటుంది.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎల్వీ సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా మిలాదు నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. మరో 6 పరిస్థితి విషమంగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మానవత, నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతాండాలో గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. 13.10 ఎకరాల్లో నిర్మించే స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో 1 నుంచి 12 తరగతి వరకు విద్యను బోధిస్తారని ఆయన చెప్పారు. సుమారు 100,000 చదరపాడుగుల విస్తీర్ణంలో పాఠశాల ప్రాంగణం, భవనాలు ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత మంత్రిపైనే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అనుకోవడం హాస్యాస్పదం, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్వీ సుభాష్ వ్యాఖ్యానించారు. అవకతవకలను ప్రశ్నించే వారి పట్ల కాంగ్రెస్ పార్టీకి గల అసహనానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తమ అధిష్టానానికి నివేదించినట్టు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రజాధనం దుర్వినియోగంపై మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత స్పందించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మంత్రిపై క్రమశిక్షణ చర్యల పేరుతో బెదిరించకుండా వారు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఢిల్లీలోని అధిష్టాన వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలా లేక ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలా అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. ఊరేగింపులు నిర్వహించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం స్ఫూర్తితో శాంతి, సామరస్యం, సమైక్యత మరింతగా బలపడేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని గవర్నర్ తమ సందేశంలో పిలుపునిచ్చారు. ప్రవక్త జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ అందరూ సామరస్యంతో మెలుగుతూ దేశ పురోగతికి కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మిలాదున్ నబీ ఉత్సవాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పాల్గొన్నారు. నెహ్రూ పార్కులో ఏర్పాటైన సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచానికి ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి గొప్ప విలువలను చాటి చెప్పాయని కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మిలాదున్ నబీ వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి ఖీర్ పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిలాదున్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ నీటి సీసాలు, పండ్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాలను ప్రకటించి అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో రేపు గ్రామ వార్డు సభలు నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఓటర్ల జాబితాను సంబంధిత బీఎల్ఓలు చదివి వినిపిస్తారని, ఓటర్లు తమ పేర్లు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రేపు గ్రామసభలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి రేపు గ్రామసభలు నిర్వహించి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.

0: చిత్తూరు నాగారం తాడ్వాయ్ మండలాల్లో 4.46 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు మంత్రి ధనసరి సీతక్క ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
1: మార్కెట్ కమిటీ ప్రాంగణాలలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దాదాపుగా 3.5 కోట్లతోటి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థర్డ్ వాయిలో సీసీ రోడ్ 80 లక్షలు, అదే విధంగా ఏటు నాగారంలో 2.23 కోట్లతోటి ఇక్కడ కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 మంది గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిసెంబర్లో జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 22 కోట్ల రూపాయలను విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే ఈ పోటీలు దేశవ్యాప్తంగా 6,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని పార్కులో రక్షాబంధన్ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రకృతి మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యోగేశ్వర్ ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: భారత రాజ్యాంగం 51/AB ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారము అండ్ వాల్టా చట్టం ప్రకారము ప్రతి మనిషి తప్పనిసరిగా సహజవనాలను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావితరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎల్లుండి జరిగినటువంటి రాఖీ పండుగ సందర్భంగా మనమందరం చక్కగా, అది చిన్న రాఖీ అయినా పర్వాలేదు, ప్రేమగా కట్టేటువంటి ఒక ఆకు అయినా పర్వాలేదు, ఒక ఫ్రూట్ అయినా పర్వాలేదు, అది నేచర్ లో కలిసిపోవాలి. గాలిలో నీటిలో కలిసిపోయేటువంటి పదార్థాలు తీసిన రాఖీలు ఉపయోగించాలని తెలియజేసుకుంటూ,
0: హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు, సీసీ రోడ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. అభివృద్ది పనులపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను జిల్లా కలెక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాలను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను 100% సాధించేందుకు అన్ని బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పాండు కోరారు. బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మానవతా విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చేలా విద్యాబోధన జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎల్వి సుభాష్ వ్యాఖ్యానించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా మిలాదున్ నబీ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. కోదాడ సమీపంలో ఈరోజు సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. నేపాలదేశే ఆకస్మిక ఆప్లావే

పండిస్తున్న ఆదర్శ రైతు పరిచయ కార్యక్రమం. అభ్యుదయ పదంలో ఆమని ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్@9. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 10:45 మధురిమ ఆ పాత మధుర గీతాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి. 6:35 రైతు సమాచారంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. డాక్టర్ సలహాలు. పంటికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ పాలిని గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె. నాగలక్ష్మి.

8 గంటల 30 నిమిషాలకు ఉద్యోగం అని విద్యా ఉద్యోగ సమాచారం. 8 గంటల 30 నిమిషాలకు శుభాకాంక్షలు. శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో ఓ పాట. ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 9 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గానం. 10 గంటలకు శ్రీ రాఘవేంద్రాయ నమః ప్రత్యేక కార్యక్రమం. అనంతరం చిత్రగీతాలు. 12:10 నిమిషాలకు శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత సంగీతం. 12:40 నిమిషాలకు చిత్రగీతాలు. 1:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:30 నిమిషాలకు ఉర్దూలో వార్తలు. 2 గంటలకు మిడ్ డే న్యూస్. 2:15 నిమిషాలకు దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు. 3:30 నిమిషాలకు ఏకచిత్రగానం. 4 గంటలకు నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 5 గంటలకు చిత్రగీతాలు. 5:30 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

సాయంత్రం 6:30 35 నిమిషాలకు జానపద సంగీతం, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 10:00 మధురిమ ఆ పాత మధుర గీతాలు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు.

ముందుగా వినబోతున్నారు బ్రదర్స్ చిత్రం కోసం క్రిష్, ఎంకే బాలాజీ, మిలీ కలిసి పాడిన పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
7: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
6: 9989679076.
7: మరొక నెంబర్ 7989707158.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701558.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
2: 08744295038,
1: మరొక నెంబర్ 295039.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సీ నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట.

0: శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
1: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
2: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
3: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
4: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
5: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
6: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
4: వాట్సాప్ నెంబర్ 8367576757.
5: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
4: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989700158.
2: ఇప్పుడు వినబోతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం గోపికా పూర్ణిమ పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: బిఎల్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు పసుపులో పురుగు తెగుల నివారణ గురించి మనకు అనేక వివరాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. భారతదేశంలో పండించే సుగంధ ద్రవ్య పంటలలో పసుపు ప్రధానమైనది. దేశంలో సగానికి సగం పసుపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉత్పత్తి అవుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట రోగాల బారిన పడి సరి అయిన దిగుబడులు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల అధిక దిగుబడుల కొరకు పంటను ఆశించే చీడ పీడలను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ముందుగా అల్లికరెక్కల నల్లి పురుగు గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకు పై భాగాన తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొక్క పేలవంగా కనిపిస్తుంది. నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండిపోతాయి. నివారణగాను విత్తనాన్ని సరైన సాంద్రతతో నాటి మొక్కలకు గాలి వెలుతురు ప్రసరించేటట్టు చూడాలి. వేపపిండిని 100 కిలోలు ఎకరానికి చొప్పున పైపాటున వేసుకోవాలి. పైరుపై పురుగును గమనించగానే లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా 2 మిల్లీలీటర్లు డై మిథోయేట్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. ఇక పసుపుల ఎర్రనల్లి పురుగు. పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఇక నివారణ గురించి. ఎర్రనల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మిల్లీలీటర్లు డైకోఫాల్ మరియు 1 మిల్లీలీటర్ సబ్బునీరు కలిపి ఆకుల అడుగు భాగం తుడిచేటట్లు పిచికారీ చేయాలి. పులుసు పురుగు గురించి. ఇవి తెల్లని చుక్కల వలె దుంపల మీద కనిపిస్తాయి. విత్తనం నిల్వ చేసినప్పుడు కొమ్ముల నుండి రసాన్ని పీల్చి వడలిపోయేటట్లు చేస్తాయి. నివారణగాను విత్తనం కొరకు నిల్వ చేసే పసుపు కొమ్ములను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు మలాథియాన్ని కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి బయటకు తీసి ఆరబెట్టి నిల్వ చేసుకుంటే పులుసు పురుగులు ఆశించవు. ఇక దుంప తులుసు పురుగు. అక్టోబర్ నెల నుండి పంట చివరి వరకు దుంపతులుచు ఈగ సమస్య ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆకాశం మేఘావృతమై చెదురు మెదురుగా వర్షాలు పడినప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దుంపతులుసు ఈగ ఆశించిన మొక్క సుడి ఆకు, దాని దగ్గరలోని లేతాకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. మవ్వులాగితే సులభంగా ఊడి వస్తుంది. దుంపలో కణజాలం దెబ్బతింటుంది. పుచ్చు ఆశించిన దుంపలను వండితే తొర్ర మాదిరి కనిపిస్తుంది. మొక్క ఎదుగుదల నిలిచిపోయి దిగుబడి 45 నుండి 50% తగ్గుతుంది. నాణ్యత కూడా తగ్గుతుంది. ఈ పులుసు పురుగు నివారణకుగాను విత్తే ముందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్ లేదా 3 మిల్లీలీటర్లు మలాథియాన్ని కలిపి ద్రావణంలో దుంపల్ని నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పైరుపై దుంపపుచ్చు లక్షణాలు కనిపించిన వెంటనే ఎకరానికి 100 కిలోల వేపపిండి మొక్కల మధ్యలో వేయాలి. ఇది దుంపపుచ్చు కలిగించే ఈగను దగ్గరకు రానియదు. సత్తువుగా కూడా పనిచేస్తుంది. వేపపిండి లేకపోతే ఎకరానికి 10 కిలోల కార్బో ప్యూరాన్ గుళికలు అంతే పరిమాణం కలిగిన ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. ఇక పసుపులో వేరునులి పురుగులు. ఈ పురుగులు ఆశిస్తే ఆకులు పాలిపోయి మొక్కలు బలహీనంగా పొట్టిగా ఉంటాయి. వేర్లు ఉబ్బిపోయి కణతులు కలిగి ఉంటాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నివారణగాను పసుపులో అంతర పంటగా బంతిపూలను వేసుకోవాలి. పచ్చి ఆకులు లేదా ఎండిన ఆకులతో మల్చింగ్ వేసుకోవాలి. ఎకరానికి 500 కిలోల వేపపిండిని వేసుకోవాలి. 10 కిలోల కార్బోప్యూరాన్ 3G గుళికలు వేసుకోవాలి. ఇక పసుపులో కాండము తొలుచు పురుగు. ఇది ఆశించినప్పుడు ఆకులపై వరుసలలో ఉండే రంధ్రాలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడిపై పెద్దగా ప్రభావం లేకపోయినా నివారణకు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటరు మోనోక్రోటోపాస్ లేదా 2 మిల్లీలీటరు క్వినాల్ పాస్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఈ పసుపులో ఈ తెగుళ్ల గురించి. ముందుగా దుంప వేరుకులు తెగులు. ఈ తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. జూలైలో మొదలై అక్టోబర్ నవంబర్లో తీవ్రతరమవుతుంది. విత్తన శుద్ధి చేయకపోవడం, తెగులు ఆశించిన పొలము నుండి విత్తనం వాడటం, విత్తన పసుపు లోతుగా నాటడం, మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలలో సాగు చేయటం, ఎడతెరిపి లేని వర్షాలు

కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం, పొటాసు వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం వంటి కారణాల వల్ల దుంపకులు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ పసుపు పంటలో ఇక తెగులు లక్షణాలు, పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల, ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కలో తొలుత ముదురు ఆకులు వాడిపోయి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా వ్యాపిస్తుంది. వేర్లు నలబడి

0: చేరుకునే రకాలు సుగుణ, సుదర్శన, ప్రతిభ సాగు చేసుకోవాలి. తెగులు సోకని పొలం నుండి విత్తనాన్ని సేకరించాలి. విత్తన శుద్ధి ముందుగా లీటర్ నీటికి 3 గ్రాముల మెటాలాక్సిల్ ఇంకా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటర్ నీటికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టి నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో నీటి తడిని ఇచ్చిన వెంటనే చల్లాలి. ఏటా ఒకే నెలలో వరుసగా పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు పొలములో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 1 గ్రాము మెటాలాక్సిలు ఇంకా మ్యాంకోజెబ్ లేదా 2 గ్రాములు క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ను కలిపి తెగులు సోకిన మొక్కలు వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లను తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల పొకెట్, 10 G గుళికలు, 1 కిలో సైమాక్సానిల్ ఇంకా మ్యాంకోజెబ్ పొడి మరియు తగినంత యూరియా 10 నుండి 20 కిలోలు కలుపుకొని పొలమంతటా చల్లుకోవాలి. ఇక పసుపులో ఆశించే తాటాకు మచ్చ తెగులు. ఆకులపై ఎండాకారపు పెద్ద పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడతాయి. మచ్చలు ముదురు గోధుమ వర్ణములో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. తర్వాత మచ్చలు క్రమేపీ పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు క్రిందికి వాలుతుంది. నివారణకు గాను తెగులుతో మచ్చలు ఉన్నా ఎండిన ఆకులను తొలగించి లీటర్ నీటికి 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 1 గ్రాము థయోఫైనాట్ మిథైల్ లేదా 2 గ్రాములు కార్బాండాజిమ్ ఇంకా మ్యాంకోజెబ్ కలిపి ఉన్న మందును ఇంకా 0.5 మిల్లీలీటర్ల సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో 3-4 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక పసుపులో ఆకుమచ్చ తెగులు. ఇది పంట చివరి దశలో అంటే నవంబర్ డిసెంబర్ మాసాలలో ఎక్కువగా కనపడుతుంది. మొదట ఆకులపైన చిన్న చిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడతాయి. క్రమేపీ అవి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తెగులు తీవ్రమైతే మచ్చలు ఎక్కువై ఆకు మాడిపోతుంది. నివారణగాను తెగులుతో మచ్చలు ఉన్నా ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. ఈ తాటాకు మచ్చ తెగులుకి లీటర్ నీటికి 1 గ్రాము కార్బాండాజిమ్ ఇంకా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ లేదా 1 గ్రాము థయోఫైనాట్ మిథైల్ ఇంకా 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్, 2 గ్రాముల కార్బాండాజిమ్ మ్యాంకోజెబ్తో పాటు 1 మిల్లీలీటర్ ప్రొపికొనజోల్ మందు కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ తాటాకు మచ్చ తెగులును నివారించుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు పసుపులో వచ్చే పురుగు తెగుల నివారణ గురించి చక్కటి వివరాలు అందించారు. ఈ వివరాలు రైతు సోదరులందరూ చక్కగా విని చక్కటి పంటను పండించి చక్కటి అభివృద్ధిని, చక్కటి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: పసుపులో పురుగు తెగుళ్ళు నివారణ గురించి ఎస్ రామ్ గోపాల్ గారి వివరణ విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ది ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం మంగ్లీ కార్తిక్ పాడిన పాట.

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: సాధనవన. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలోని

ప్రతి జిల్లాలో ఉన్న 2 కళాశాలల యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. దేశ క్రీడా ఆశయాలతో యువత మమేకమయ్యేందుకు ఇదొక మార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దేశ యువజన క్రీడా వ్యవస్థపై జరిగే చర్చల్లో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత యువకులు, మేరా యువభారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, స్థానిక క్రీడాకారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చర్చలు జరుగుతాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా ప్రాంతంలో భోటే కోషీ నదిలో ఈ ఉదయం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. నేపాల్ టూరిజం బోర్డు NTB తెలిపిన వివరాల ప్రకారం గల్లంతైన 384 మంది పర్యాటకుల్లో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారని NTB తెలిపింది. మిగిలిన వారు యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందినవారని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు ప్రాథమికమైనవేనని ప్రయాణ సంస్థలు, స్థానిక అధికారులు, ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ వివరాలను ప్రస్తుతం ధృవీకరిస్తున్నట్టు NTB స్పష్టం చేసింది. భారీ ఆకస్మిక వరదల కారణంగా 7 మృతి చెందినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై ఆ దేశ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారతీయులు అండగా ఉన్నారని ప్రధానమంత్రి మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, గండక్ నదిలో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల బీహార్ ప్రభుత్వం వరదల ముందస్తు సన్నద్ధతను ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 6 జిల్లాలు పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలిలలో గండకీ నది పరివాహక ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఉంచారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీతామాఢి, షయోహర్, ఇతర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పశ్చిమ చంపారణ్లోని బగాహా, వైశాలి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గండక్ నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందువల్ల గోపాల్గంజ్, బెట్టియాలో NDRF బృందాలను మోహరించారు. ముజఫర్పూర్లో మరో బృందాన్ని అప్రమత్తంగా ఉంచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పాట్నాలో బీహార్ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్ అధ్యక్షతన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. నిరంతరం నిఘా ఉంచాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హిమాని నదం విచ్ఛిన్నం కారణంగా బీహార్లో ఏర్పడ్డ వరద ముప్పు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట ప్రభుత్వానికి సాధ్యమైనంత సహాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 6 మరణించారు. వారిలో 1 పురుషుడు, 5 మహిళలు ఉన్నారు. 20 మంది గాయపడ్డారు. వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొనడంతో 6 అక్కడికక్కడే మరణించారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని NTR జిల్లా తేలప్రోలు, విజయవాడకు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా

0: ముద్రించిన ఉపరాష్ట్రపతి గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిలాదున్ నబీ పర్వదినాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలను తెలియజేసే సదస్సులను ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఈ రోజు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మలయాళ మొదటి మాసం చింగంలో వచ్చే ఈ పంటల పండుగను కేరళకు బలి చక్రవర్తి రాకకు గుర్తుగా జరుపుకుంటారు. చక్కని పూమాలలు, రంగురంగుల రంగవల్లికలు, ఓన సద్యగా పేర్కొనే రుచికరమైన భోజనం, వల్లంకలిగా పేర్కొనే పడవపందాలు, కైకొట్టి కళ్లి నృత్యం మొదలైనవన్నీ ఓనం వేడుకల్లో భాగం. ఓనం పండుగ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ సింగ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నైపుణ్య పోటీలు, ఫలితాల ఆధారిత ఆర్థిక సహాయం, వ్యవసాయం సహా పలు అంశాలపై ప్రధానమంత్రితో జయంత్ సింగ్ చర్చించారు. సమస్యల పరిష్కారాలు, విధానపరమైన అంశాలపై సృజనాత్మకంగా ఆలోచించాలని ప్రధానమంత్రి సూచించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా జయంత్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేవలం ఒక ఎన్నికల నినాదం మాత్రమేనని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో బీజేపీ నాయకురాలు బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నారీశక్తి వందన అధినియంను ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకించి సభలో దాని ఆమోదాన్ని అడ్డుకుందని ఆమె ఆరోపించారు. త్రిపుర శాసనసభ పదో విడత సమావేశాలు రేపు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన 4000 మంది మహిళా లబ్దిదారులకు ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఆమోద పత్రాలను అందజేసింది. వీరిలో 2500 పత్రాలను ఈరోజు అధికారిక కార్యక్రమంలో అందజేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. మహిళల సంక్షేమం, సాధికారత, గౌరవం దిశగా ఈ చొరవ ఒక ముఖ్యమైన ముందడుగు అని ఈ సందర్భంగా ప్రసంగించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు అన్నారు. భారతీయ కథకుల తర్వాతి తరాన్ని రూపొందించడంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఐఐసిటీ, నెట్ఫ్లిక్స్ సంస్థలు 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను ప్రకటించాయి. ఈ స్కాలర్షిప్ పథకం కింద 2 1 సంవత్సరం డిప్లొమా ప్రోగ్రాంలు, 4 6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రాంతో కూడిన 6 ప్రొఫెషనల్ ప్రోగ్రాంలలోని విద్యార్థులకు 80% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతీయ క్రీడా దినోత్సవం 2026 వేడుకల్లో భాగంగా మేరా యువ భారత్ కార్యక్రమాన్ని రేపు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన పలువురు పర్యాటకుల్లో 100 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలాదున్ నబీ, ఓనం పండుగల సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఇల్లు వాకిలి.

0: శ్రోతలకు నమస్కారం. వర్షాకాలంలో పశువుల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమాధానాలు ఇవ్వడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ పరశురాములు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి పరశురాములు గారు.
1: నమస్కారం సార్.
0: ఈ వర్షాకాలం అనగానే మనుషుల్లో కానీ అలాగే పశువుల్లో కానీ ఈ వాతావరణ మార్పు వల్ల కొన్ని సీజనల్ జబ్బులు వచ్చే చూస్తుంటాం.
1: అవును.
0: మరి ముఖ్యంగా డైరీ ఫామ్ నడిపించడం కానీ పల్లెల్లో పశువులని పాడి పంట చూసుకునే వాళ్ళల్లో మనమంటే పరిగెత్తుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళడము చెప్పగలము సమస్య ఇలా ఉందని పశువులు చెప్పలేవు. వాటికి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల ఇతర పశువులకు ఏ రకమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, ఇవన్నీ చూసి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎటువంటి
2: జన్యుపరంగా మంచి ఉత్పాదకత ఉన్నటువంటి పశువులను ఎంపిక చేసుకుని పెంచున్నప్పటికీ ఇలాంటి అధిక వర్షపాతము మరియు అధిక ఎండ ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
1: ముఖ్యంగా గొర్రెలు మేకలకు ఈ వర్షకాలంలో చాలా కామన్గా వచ్చేటువంటి వ్యాధి చిటుకు వ్యాధి, గడ్డి రోగం అని కూడా అంటారు. ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి ముఖ్యంగా వాటినిలోనే
2: మే చివరి వారంలో కంపల్సరీ దగ్గరలోని పశు వైద్యుని సంప్రదించి ఈ చిటుకు రోగము లేదంటే గడ్డి రోగం వ్యాధి రాకుండా ఉండడానికి టీకాలు కంపల్సరీ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో ఈ వ్యాధులు దూరు కాకుండా ఉంటుంది. అలాగే ఈ పశువులకు ఈ గిట్టలు పాడవడము అంటే ఫుట్రాట్ అంటాము, ఈ ఫుట్రాట్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ కాలంలో. ఎందుకంటే అవి నడిచే నేల తడిగా ఉండడం వల్ల గిట్టలు మెత్తబడిపోయి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి ముఖ్యంగా ఈ వాటర్ లాగడం అంటే ఎక్కువ వాటర్ ఉన్నటువంటి ప్రదేశంలో పోయి గొర్రెలు మేకలను తిప్పకూడదు. ఒకవేళ తిప్పినా కూడా.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం. సమగ్ర సమాచారం.
5: ఈనాటి కార్యక్రమంలో బ్లాక్ రైస్ పండిస్తున్న ఆదర్శ రైతు పరిచయ కార్యక్రమం వింటారు.
6: మన స్టూడియోస్కి ఈరోజు గొట్టిపాటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చారు. మరి వీరందరికీ కూడా తెలిసిన ఆదర్శ రైతు. వీరు ఎంతో కాలం నుంచి వరి సాగు చేస్తూ, అంటే వరిలో ఎన్నో రకాలు కూడా సాగు చేస్తూ అధిక దిగుబడిని సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వీరు అలాగే వరి విత్తనోత్పత్తి చేసి విత్తనాలను కూడా అమ్మడం జరిగింది రైతులకు. అలాగే వీరు వరిలో ఎన్నో రకాల సేద్యం చేస్తూ అధిక లాభాలు సంపాదిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బ్లాక్ రైస్ కూడా సేద్యం చేశారు. అయితే అసలు బ్లాక్ రైస్ అంటే ఏంటి, ఎందుకు అది సేద్యం చేయాల్సి వచ్చింది, ఆ విత్తనాలు ఎక్కడి నుంచి లభించాయి, వీరికి దిగుబడి ఏ విధంగా ఉంటుంది అని అనేక విషయాలు వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు.
7: నమస్కారం సార్.
6: వెంకటేశ్వరరావు గారు, మీరు వరి సాధారణంగా సాగు చేస్తూ ఉంటారు, మరి ఈసారి మీరు బ్లాక్ రైస్ కూడా వేశాను అంటున్నారు, అసలు బ్లాక్ రైస్ అంటే ఏంటి?
7: బ్లాక్ రైస్ అంటే బాపట్ల నుంచి ఈ సివి రామారావు గారి ద్వారా, మేము అక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, వారి దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో కనీసం ఒక 10-15 కేజీలు తెద్దామని పోయినాం
6: విత్తనాలు.
7: విత్తనాల కోసం బాపట్ల పోయినాం. బాపట్ల పోతే సారోళ్ళు 1 కిలోవే కేటాయించారు.
6: ఎందుకనలా?
7: అసలు ఆడ లేదు, దాని డిమాండ్ కూడా ఎక్కువ ఉందన్నారు సారు. అందులో దాన్ని ఆర్గానిక్ గా పండిద్దాము. నేను ఆర్గానిక్ రైస్ 1-5 ఎకరాలు వేస్తాండి ప్యాడి. 5 ఎకరాల్లో దీన్ని వేద్దామని 1 ఎకరం వేద్దాము. అసలు దీన్ని అంటే సార్ చెప్పడం ఏంటంటే, దీన్ని ఐరన్ లోపం ఉన్నోళ్ళకి ఇది ఎక్కువ పనిచేస్తుంది ఈ బియ్యం, అందుకని ఇది మేము కొత్తగా తయారు చేసినాం. ఆరోగ్యానికి మంచిది, పశువుల మేత కూడా చాలా బాగుంటది, గడ్డి కూడా పశువులకు కూడా పాల దిగుబడి పాల చిక్కదనం అవి వస్తాయి. ఇవన్నీ చెప్పారు సార్, చెప్పి మాకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ చేసి మాకు 1 కిలోవే ఇచ్చారు. ఆ కిలోను ఇక బీపీటీలో 12, 27, 66, 27, 82 ఇదో 28, 41 ఈ బ్లాక్ రైస్ అనేది 28, 41 దీని నేమ్ బీపీటీ. బీపీటీలోనే
6: సన్న రకం
7: బీపీటీ, అందులో ఈ వెరైటీ అనమాట. అయితే ఈ వెరైటీని అక్కడ తీసుకొని కానిస్ తెచ్చేసినాము. మేము మామూలు లెక్కనే నారు బెడ్లు కట్టి నారు పోసినాము, తర్వాత నాటేసిన అన్ని చేసిన ఒక 8 క్వింటల్ కొచ్చింది.
6: ఏది ఒక కేజీ విత్తనం 8 క్వింటల్లో

0: సాగు చేశారు.
1: సాగు చేసిన
0: అసలు ముందుగా అసలు ఈ బ్లాక్ రైస్ ఉంటుందని మీకు తెలుసా?
1: మాకు బ్లాక్ రైస్ అని అక్కడ రుక్మిణి మేడం గారు అని వరంగల్లో చెప్పారు. మేము ఒక రైస్ సదస్సు పోయినాము, పోతే రుక్మిణి మేడం గారు అంటే బ్లాక్ రైస్ గురించి చెప్పారు ఆ మీటింగ్లో. ఆ జగన్మోహన్ రావు గారు, రుక్మిణి మేడం గారు ఇక్కడ మన కేవీకేలో కూడా చెప్పారు బ్లాక్ రైస్ ఇట్లా వచ్చినాయి, దాన్ని రైతులు కనీసంగా గ్రామానికి ఒక ఎకరానికి వేసినా అది ఊహనే డెవలప్ అయిపోద్ది, స్ప్రెడ్ అయిపోద్ది, దేశం అంతా తయారైద్ది, ఎవరికి అవసరం నిమిత్తం వాళ్ళు బండించుకోవచ్చు రైతులు వారిగానే అని ఇక్కడ మన జగన్మోహన్ రావు గారు, మన కేవీకే శాస్త్రవేత్తలు, ఈఎరన్ గారు, వీళ్ళందరికీ తెలుసు, శాస్త్రవేత్తలు అందరికీ తెలుసు, అందరు కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను తెచ్చిన తర్వాత కూడా ఈఎరన్ గారు వాళ్ళు వచ్చి మా కాడ చూశారు, నిన్న మొన్న కూడా చూశారు నా బ్లాక్ రైస్ పొలాన్ని చూశారు
0: ఎలా ఉందని.
1: ఎలా ఉందని చూశారు, కానీ నేను ఆర్గానిక్ రకంగా పండిస్తానగా అంత గొప్పగా లేదు, ఎందుకంటే పెద్ద దుబ్బు కట్టి ఇటు రావటం రాలే, మీడియం ఉంది, మీడియం వచ్చింది, ఎత్తుని తెత్తు వచ్చింది, 2.5 అడుగులు వచ్చింది ఎత్తు వచ్చింది, కానీ మనం ఎరువులు వాడలేదుగా.
0: ఈ బ్లాక్ రైస్ గురించి బాపట్లలో మీకు చెప్పాను అంటున్నారు, ఇంకా ఏం చెప్పారు వారు? ఈ ఐరన్ బాగా సమృద్ధిగా ఉంటుంది అంటున్నారు, ఇంకా ఎలాంటి పోషకాలు ఉన్నాయి
1: అంటే పోషకాలు ఉండటంలో మామూలు వాటి కంటే దాంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి చెప్పటం వాళ్ళు, అందులో ఆ పోషకాలు కూడా పైపొర డామేజ్ కాకుండా చెప్పే ఉంటాయి అన్నారు.
0: అంటే బ్రౌన్ రైస్ లాగా,
1: బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ తినాలని పడితే మళ్ళీ తెలుపు వస్తాయి అన్నారు. బియ్యం
0: మళ్ళీ తెల్లగ
1: వస్తాయి, ఎందుకంటే పైపొరే, ఆ పైపొర డామేజ్ కాకుండా మనం బ్రౌన్ రైస్ లెక్క వాడుకోవాలి,
0: నల్లగా ఉంటాయి
1: నల్లగా
0: బ్లాక్ రైస్ పైన నల్ల పొర తీసేస్తే మళ్ళీ తెల్ల రైస్
1: తెల్లగైతే పొరను పోకుండా చేసుకోవాలి.
0: అంటే మేము గతంలో ఒక ఇంటర్వ్యూ కూడా చేసాము, వేమ్సూర్లో ఒక రైతు పండించాడు
1: రెడ్డి గారు,
0: రెడ్డి గారు, అతను మణిపూరు హిమాచల్ అటు సైడ్ నుంచి మణిపూర్ లో అటవీ ప్రాంత వాసులు ఇట్లా బ్లాక్ రైస్ పండించుకొని
1: తింటారు.
0: అవునా, మంచి బలవంతమైనవి అని చెప్పి
1: 2 సంవత్సరాల కింద మాకు అప్పుడు ఇక్కడ సన్మానం చేశారు చూడండి, ఆ సంవత్సరం బ్లాక్ రైస్ ఉంది నాకు.
0: అంటే అవి కొంచెం లావు రైస్,
1: ఈ సన్నం,
0: ఈ సన్నాలకు లావుకి ఎంత తేడా ఉంది అంటారు?
1: అంటే ఈ క్వాలిటీ బాగుంటాయండి,
0: బాగుంటాయి,
1: ఈ బాగుంటాయి. అయ్యో మనం ఫుడ్కి అంత అనుకూలం, ఈ బ్రౌన్ రైస్ కూడా తినొచ్చు, అవి తినలేము, అవి బ్రౌన్ రైస్ తినలేము, ఎందుకంటే ఈ దొడ్డు సైజ్ వస్తాయి కుర్సా కింద, అయ్యో బారు ఉంటాయి,
0: బారు వచ్చి సన్నగా ఉంటాయి,
1: సన్నగా ఉంటాయి, అయ్యో కుర్సగాను లావు వస్తాయి.
0: ఓకే, బాగానే ఉంది. అయితే ఈ వైట్ రైస్ మామూలు రైస్ కును దీనికి పండించడంలో తేడా ఏం లేదంటారు?
1: పండించడంలో తేడా లేదు, ఎరువులు వాడకం అంటే ఎరువులు వాడే దానికైతే మరి ఎట్లుంటదో గాని ఎరువులు వాడకుండా చేస్తాను నేను.
0: మీరు ఎప్పుడు కూడా ఎరువులు వాడకుండానే రైస్ పండిస్తాను?
1: అంత కాదండి,
0: కొంతవరకు. అయితే ఎన్ని రోజుల పంట అని చెప్పారు బాపట్లలో శాస్త్రి?
1: బాపట్లలో దీళ్ళు సామమ్మ సొర అంటే 130 రోజులకు వస్తుందండి
0: మామూలుగానే.
1: 130 రోజులు, 125 నుంచి 130 రోజులు అన్నారు. 125 రోజులు ఎప్పుడంటే నారు కొద్దిగా సకాలంలో అయితేనో 120 రోజులు, 125కి నారు ముదురు నారు వేస్తే ఇంకొక 5 రోజులు పెరుగుద్ది అన్నారు. నారు ఇప్పుడు నెల దాటాక వేసినాం అనుకోండి, ఒక 5 రోజులు పెరగొచ్చు అన్నారు. మనం కరెక్ట్ గా 20-25 రోజులు లోపులో వేసుకుంటే మనకి 125 రోజులు పంట కాలం వస్తుంది, సమానంగా వస్తుంది, తక్కువ లేతనారు వేస్తే సమానంగా ఉంటాయి.
0: ఇప్పుడు 8 క్వింటల్లో వేసాను అంటున్నారు మీరు, ఎంత రావచ్చు దిగుబడి అని ఆశిస్తున్నారు మీరు మామూలుగా?
1: నేను కుంటకు బస్తా రావచ్చు అనుకుంటున్నా.
0: 8 బస్తాలు రావచ్చు. అయితే మామూలు రైస్ అయితే ఎంత వస్తుంది?
1: అవి అంతే వస్తాయి. ఆర్గానిక్ అయితే, ఆర్గానిక్ కాకపోతే
0: డబల్ వస్తాయి.
1: ఆర్గానిక్ కాకుండా ఇప్పుడు నాకు 12-62 ఉందండి, అది 50 బస్తాలు అంటే పెద్ద రెక్కలేదు కాదు, అది అంత గొప్పగా ఉంది. ఈ కుంటకు బస్తా కూడా రాకపోవచ్చు కూడా,
0: అవును తగ్గొచ్చు,
1: ఈ అంత కరెక్ట్ కాదు, తాళ వస్తుందా ఏమవుతుందో మనం కొత్త వెరైటీగా
0: తెలియదు,
1: తెలియదు, అవి అంటే పండించినవి కాబట్టి వాటి ఏంటి అనేది మనకి అర్థం అయిపోదు. ఊహనే
0: ఇప్పుడు బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మీరే ఇవి
1: వ్యాసంకి వేయకూడదు అండి,
0: వేయకూడదు,
1: ఎందుకంటే సీడ్ పర్పసే వేయాలి,
0: సీడ్ కోసం
1: వేయాలి, కానీ ఈ తినటానికి వేయకూడదు, తినటానికి వేస్తే నోక అయిపోద్ది, పట్టి అయితే కాదు అసలు, అది యూజ్ కాదు, సీడ్ పర్పస్ అయితే ఇది తీసుకొని ఇవన్నీ మళ్ళీ సీడ్కి వాడుకోవచ్చు.
0: ఇప్పుడు 8 క్వింటల్లో వచ్చిన దిగుబడిని మీరు సీడ్ గురించి కూడా వాడుకోవచ్చు కదా?
1: సీడ్ వాడుకోవచ్చు, ఇప్పుడు సీడ్ కాదు, ఎండాకాలం బండిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వర్షాకాలానికి సీడ్ ఇయ్యచ్చు,
0: అది తయారు చేస్తారు,
1: తయారు చేసుకోవచ్చు, సీడ్ డెవలప్ చేయటం.
0: ఇప్పుడు మళ్ళీ మీరు బాపట్ల బోన్ అవసరం లేదు,
1: ఇంకా బాపట్ల అవసరం లేదు,
0: మీరే ఆ సీడ్ ని వేసుకొని.
1: మనకి నెంబర్లు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా కొత్త వెరైటీలు ఉంటే మనకి చెప్తారు సార్, వాళ్ళు మార్టేరోళ్ళు, మన వరంగల్ వాళ్ళు, వీళ్ళందరూ మనకి

0: నేను కొత్త వెరైటీ ఉన్నాయంటే మినీ కిట్స్ ఇస్తారు.
1: మరి ఇప్పుడు ఈ దిగుబడి వచ్చిన తర్వాత మీరు సాగు చేసిన దానికి మరి మార్కెట్ అమ్ముదాం అనుకుంటున్నారా ఎక్కడైనా?
0: నేను దీన్ని
1: మీకే సరిపోద్ది అంటారా?
0: అమ్మలేనండి, నేనే యూజ్ చేస్తాను.
1: మీకే, మీరే యూజ్ చేస్తారు ఫస్ట్ సారి కాబట్టి, తర్వాత తర్వాత డిమాండ్ని బట్టి.
0: ఇప్పుడు నాకు తెలిసిన నేను ఈ ఆర్గానిక్ బియ్యం రైస్ ఇస్తాగా బియ్యం ఇస్తాగా మరి వాళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళకి తలా 4 కిలోలు ఇస్తాం, ఏమైతే ఇస్తే వాళ్ళు కూడా తినిసి వస్తారుగా,
1: టేస్ట్ చూస్తారు బాగుందంటే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో మీరు సాగు
0: చేయాలి. ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడే దాన్ని యాసంగిలో మళ్ళీ ఇప్పుడు డెవలప్ చేసుకోవచ్చు.
1: అవును,
0: ఓ 10 కిలోలు దానికి, ఓ 10 కిలోలు మళ్ళీ నారు చేసుకొని ఎండాకాలంలో ఒక అరెకరం వేసినాం అనుకోండి, ఒక ఎకరం అరెకరం వేస్తే 10 కిలో అంటే ఎకరం వేయచ్చు, ఎకరం వేస్తే ఆ ఎకరంలో వడ్లని మళ్ళీ సీడుకు వాడుకోవచ్చు. మనం ఒకళ్ళకి ఆడికి పోయి తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే రైతు ఎవరికి వాళ్ళు సీడ్ తయారు చేసుకోమంటుంది.
1: ప్రతి
0: ఆ లెక్క ప్రకారం కనుక అందరూ తయారు చేసుకుంటే సీడ్ ఇంత టైట్ కాదు.
1: ప్రతి ఒక్క పంటలో కూడా విత్తనం మనం తయారు
0: చేసుకోవాలి సార్, చేసుకోవచ్చు. అసలు మనకి ఎంత ఈజీ అంటే బెరుకులు లేకుండా తయారు చేసుకోవచ్చు మంది మనం అంటే. వేరే వాళ్ళు ఇచ్చేదంతా వేరే వాళ్ళు ఎవరు కొనాలిగా, డబ్బులు వేస్ట్, బెరుకులు వస్తాయి,
1: మళ్ళీ క్వాలిటీ ఉండదు,
0: క్వాలిటీ ఉండదు.
1: తర్వాత పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చేదాకా డౌటే,
0: డౌటే. ఇప్పుడు అన్ని మనకి తెలిసి కూడా రైతులు ఒకప్పుడు కష్టపడ్డారు, కానీ ఇప్పుడు కష్టపడే పరిస్థితుల్లో లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంత వర్కర్స్, అంత వర్కర్స్ తోటే పని నడుతుంది. వర్కర్స్ డబల్ రేట్లు, 500 రూపాయలు ఖర్చు పెట్టి చేంచాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది.
1: ఉదాహరణకు బోడకాకర చూడండి, ఒకప్పుడు బోడకాకర చెట్టు అనేది ఇక్కడ కనపడిపోయేది, ఇప్పుడు ఎవరి పొలంలో వాళ్ళే విత్తనాలు తయారు చేసుకుంటారు,
0: చేసుకుంటారు
1: మొత్తం.
0: అదే కాదు, ఎవరికి మేము అడిగి పోయి బోడకాకరలు తెచ్చేది,
1: తెచ్చుకునేది.
0: ఇప్పుడు ఏడ ఇళ్ల చుట్టూ అంతే.
1: అవును,
0: ఎక్కడ మనం కావాలంటే 4 మొక్కలు పెట్టుకుంటే 4 గింజలు అయితే మొక్కలు అయితే మన ఇష్టం వచ్చినది తినొచ్చు.
1: ఆ విత్తనాలు కూడా తయారు చేసుకుంటున్నారు, ఏ రైతుకు ఆ రైతు ఒక్కసారే కొంటున్నాడు,
0: అంతే బాగుందండి అది.
1: అదే విధంగా అన్ని రకాల విత్తనాలు మనం తయారు చేసుకోవచ్చు, సొంతంగా
0: చేసుకోవచ్చు. కానీ ఇందులో మేలు పిమేలు ఉంటాయండి బోడకాకరలో,
1: అందులో
0: ఉంటాయి,
1: వాటిని
0: చూసి పీకేయచ్చు, మనకి అర్థమైపోద్ది.
1: అంటే నేను చెప్పింది ఏంటంటే విత్తనోత్పత్తిని మనం ఏ విధంగా చేసుకోవాలి, ఇదే కాకుండా వేరే కూడా డెవలప్ మన రైతులే చేసుకోవచ్చు,
0: చేసుకోవాలండి. అసలు చేసుకో ముందు భవిష్యత్తులో కూడా రైతు ఎవరు విత్తనం వాళ్ళు డెవలప్ చేసుకున్నాడే సమగ్ర అభివృద్ధి జరుగుద్ది మన తెలంగాణ స్టేట్ లో. మన కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం కూడా వాని ఉద్దేశం కూడా అదే. అసలు వాస్తవంగా అయితే విత్తనాలు అయితే డెవలప్ చేసుకోవడం మంది
1: మనం చెప్తున్నారు, అలాగే
0: అయితే మనం కొత్త వెరైటీ తెచ్చుకుంటాం, మన దగ్గర రెడీగా ఉండాలా, మనం కొత్త వెరైటీ వేస్తూ ఉంటాం. ఒకవేళ లేదనుకోండి యాడ తక్కువ అయితే మన మన ఇంట్లో ఉండేగా మనం వేసుకోవచ్చు.
1: అంటే రైతు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, సాగునీరు అందిస్తున్నారు, అలాగే విత్తనాలు ఎవరి వాళ్ళు తయారు చేసుకోమంటున్నారు
0: ముందు,
1: అలాగే మార్కెట్లు కూడా విస్తరింపజేస్తున్నారు. రైతులకు మాత్రం మంచి చేయుతనిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం,
0: తెలంగాణ ప్రభుత్వం పర్లేదు అసలు.
1: అలాగే మన దగ్గరికే వచ్చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయడము అది కూడా చాలా గ్రేట్ అనుకోవచ్చు.
0: మనకి డబ్బులు కూడా సకాలంలో వస్తున్నాయి మన అకౌంట్ లోకి,
1: అది మీరు చెప్పాలా రైతులు.
0: వాళ్ళకి మనం అమ్మినాం అనుకోండి ధాన్యాలు అమ్మిన మనకి వెంటనే మనం అమ్మిన 10 రోజులు లోపల మన అకౌంట్ లో పడతాయి. మనం దళారికి అమ్మితే వాడు ఇచ్చేదాకా మన సమస్యలే.
1: అవును,
0: అందులో కోత పెడతారు, ఎంత కోత పెడతారో తెలియదు, మన క్వాలిటీ బాగాలేదంట అసలు. అన్ని దీనికి క్వాలిటీ ఫస్ట్ రోజే ఉంటది, మనం అమ్మేనాడే క్వాలిటీ కట్ చెక్ చేసుకుని
1: అయిపోతుంది,
0: అయిపోద్ది ఎఫ్సీఏ వాళ్ళకి అమ్మితే. మరి వాళ్ళ కట్ట కాదుగా, మనం అమ్మిన తర్వాత వాడు మిల్లర్స్ ఏమి కొర్రీ పెడతారో ఏం చేస్తారో వాళ్ళు వాస్తవమో కాదో, దళారు పెడతాడో ఎవడు పెడతాడో తెలియదు.
1: ఇప్పుడు దళారుల బెడద తగ్గింది అంటారా?
0: చాలా తగ్గింది, తగ్గింది కానీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. ఇప్పుడు మిర్చి పత్తి అవి ఉన్నాయి చూడండి, అవి కూడా తగ్గుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికి ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఎక్కువ చేశారు,
1: ఒకటేసారి చైతన్యం రాదు కదండి రైతుల్లో కూడా.
0: చాలా
1: సన్న చిన్నకారు రైతులు అందరూ కూడా చైతన్యం వచ్చినప్పుడే ఈ దళారు వ్యవస్థ అనేది మొత్తాన్ని తగ్గిపోతుంది.
0: చిన్న సన్నకారు రైతులకు బాగా మంచిగా ఉందండి ఇప్పుడు, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే మన కొత్తగూడెం ఉంది, కొత్తగూడెం కూడా మార్కెట్ ఉంది, మన కొత్తగూడెంలో కూడా మార్కెట్ ఉంది. కొత్తగూడెం మార్కెట్ కూడా పత్తి కొంటున్నారు, అప్పరాలు కొంటున్నారు, పత్తి కొంటున్నారు, అన్ని కొనుగోలు కందులు కొంటున్నారు.
1: ఈ వరికి మాత్రం మద్దతు ధర బాగానే ఉంటుందండి, మరి మిగతా అపరాలు కానీ ఈ పత్తి కానీ వీటికి పర్లేదంటే?
0: పర్లేదండి, వాళ్ళు పత్తికి కూడా మంచి ధర ఇచ్చారండి.
1: మరి మీరు వరి విస్తీర్ణం బాగా పండిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా, అంటే ఆర్గానిక్ కొంతలో పండిస్తారు మిగతాదంతా పండిస్తారు వరి. అయితే ఈసారి అధిక వర్షాలు వచ్చాయి కదా, అంటే అనుకోకుండా ఎక్కువ వర్షాలు వచ్చాయి, మరి ఏమైనా దెబ్బతినడం లాంటిది ఏమైనా జరిగింది?
0: దోమ ఎక్కువ వచ్చిందండి,
1: దోమ వచ్చిందంటే
0: అప్పుడే వచ్చింది, దోమ స్టార్ట్ అయింది.
1: మరి

0: శాస్త్రవేత్తలు ఉన్నారు మన దగ్గర, ఈ కేవీకే శాస్త్రవేత్తలు ఎక్కువగా, వారు ఏమైనా సలహాలు సూచనలు అందిస్తున్నారు?
1: వచ్చారండి, 3 డేస్ కింద
0: వచ్చారా?
1: వచ్చారు. యమసంపురంలో ఎరువుల వాడకం, ఈ పురుగు మందుల వాడకం, ఈ పురుగు మందుల వాడకంలో కూడా అసలు వాడరాని వాడి కూడా నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు క్లోరోపైరిపాస్ అసమంటి మందులు ఉన్నాయిగా, వాటిని లామిడా అని వాటిని అసలు వాడొద్దు అన్నారు. మీరు మామూలుగా ఉంటే ఎస్పేట్ వాడండి అన్నారు. మందు ఫస్ట్ దోమకి సన్నపురుగుకి ఎస్పేట్ వాడండి, ఎస్పేట్ వాడితే ఆ తర్వాత రెండోది ఒకసారి సెస్ అని మరి అప్లాడ్ అని ఇవన్నీ వాడద్దు. ఐ పవర్ మందులు ఫస్ట్ మొక్క మీద వాడద్దు, ఫస్ట్ కింద నుంచి పోండి, తర్వాత మళ్ళీ వాడాలి.
0: విచ్చలవిడిగా ఒకటేసారి ఎక్కువ డోస్ వేయొద్దు,
1: ఎక్కువ డోస్
0: తక్కువ డోస్ నుంచి వెళ్ళండి.
1: అసలు ఐ పవర్ మందులు ఉన్నాయిగా కొన్ని 1000, 1400, 1500 అట్లా ఉన్నాయి కూడా ఉండే ఒక ఎకరానికి. ఇది ఎంత వస్తుంది అంటే ఎకరానికి 200, 150 కూడా కాదు, ఒక కిలో 3 ఎకరాలు కొద్ది. 3 ఎకరాలు అంటే 600, 200 రూపాయలు తోటి మనకి ఎకరం పొలంలో ఉన్న దోమని పురుగుని బాగొట్టుకోవచ్చు. దానికి వస్తే మనకి ఎక్కువ వస్తుంది కదండి.
0: అందుకని ఎలాంటి పురుగు మందులు వాడాలి ఏంటి అనేది మీకు అవగాహన కల్పించారు మీ గ్రామానికి వచ్చి? అంటే మీ గ్రామమే కాకుండా అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నారు. ఈ అధిక వర్షాల వల్ల చాలా నష్టం, కొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలకు గురయ్యింది, కొన్ని ప్రాంతాల్లో ఈ దోమ కానీ ఇలాంటి చీడపీడలు కానీ ఎక్కువగా ఆశించాయి. అందులో మీరు అనుభవజ్ఞులు, అలాగే ఈ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు కాబట్టి మీకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా ఏమి వేశారండి వరి కాకుండా?
1: మేము మా కాడ పత్తి కూడా వేసారు, కానీ పత్తికి పోతంతా ఈ నిమ్ము గాలిలో తేమ భూమిలో నీరు పదును, దానివల్ల పూత రాలటం,
0: పూత పిందే రాలిపోవడం అలాంటివి జరిగాయి.
1: నిమ్ము తేడా వల్ల కూడా వస్తుంది. మరి అందులో బోరాన్ లోపం వద్ద దాని ఏమంటారంటే చిన్న చిన్న ఉండే చూడండి విటమిన్స్ ఆ లోపాలు ఉంటాయి,
0: అందులో వర్షాలు కూడా
1: ఇంకు లోపం వద్ద అన్ని రకరకాల లోపాలు వస్తాయి.
0: వాటర్ కూడా నిలబడిపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చాయి.
1: కలుపు శాతం ఎక్కువ రావటం, మరి ఒకవేళ కలుపు మందులు కొడితే పెరుగుదల ఆగిపోవటం, ఈ రకరకాల సమస్యలు ఉంటాయండి.
0: ఈ అధిక వర్షాలకు ఎలాంటి చీడపీడలు కలుగుతాయి, మరి మీకు సలహాలు సూచనలు ఎవరు అందిస్తున్నారు అని అనేక విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు బ్లాక్ రైస్ పండిస్తున్న ఆదర్శ రైతు పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం అభ్యుదయ పదంలో ఆమణి ప్రసంగం వింటారు.
3: ఆత్మీయతకు, ఆదరణకు, శక్తికి, శ్రమకు, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం నారే. కానీ మన దురదృష్టం ఏంటంటే మన సమాజం మన సఖులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆకాశంలో సగం ఆమని అంటుంటారు, కానీ అధాపాతాళానికి తొక్కే ప్రయత్నమే చేస్తుంటారు. మనది తరతరాలుగా పురుషాధిక సమాజం, సామాజిక కట్టుబాట్లు, నిర్బంధాలు అనే చెప్పుకోవాలి. స్త్రీల అభ్యుదయానికి మహాత్మాగాంధీ చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు. మన దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి మహిళాభ్యుదయాన్నే ప్రధానంగా చేర్చాడు. స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చాడు. క్రమంగా స్త్రీ విద్య వ్యాప్తి చెందింది. వీరేశలింగం పంతులు గారు స్త్రీ విద్య కోసం మొట్టమొదటిసారి సొంతంగా వివేకవర్ధని, హాస్య సంజీవని మొదలైన పత్రికలను స్థాపించి వాటి ద్వారా స్త్రీ వ్యాప్తికి బాల్య వృద్ధ వివాహాలు, కన్యాశుల్కాలు మొదలైన దురాచారాల నిర్మూలనానికి పాటుపడ్డారు. ముఖ్యంగా స్త్రీ పునర్వివాహాలను గురించి ఎక్కువగా ప్రచారాలు చేశారు. వితంతువులను ఉద్ధరించడానికి ఒక శరణాలయాన్ని కట్టించారు. స్త్రీల అభివృద్ధికి ఒక పాఠశాల స్థాపించారు. వెనకటికి స్త్రీలు గడప దాటే వాళ్లే కాదు, ఆడదంటే వంటింటికి కుందేలై ఉండాలి, ఆడపిల్ల గుమ్మం దాటితే చదువుకుంటే చెడిపోతుంది అనే భావన కలిగి ఉండేవాళ్లు, బాల్య వివాహాలు చేసేవారు. జ్యోతిరావు పులే కూడా స్త్రీలకు విద్య అవసరం అంటూ విద్యను బోధించేవారు. అతని భార్య సావిత్రిబాయిని భర్త భావాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది. స్త్రీలలో అక్షరాస్యత శాతం తక్కువగానే ఉండాలి, నిర్బంధాలు కట్టుబాట్లలో మెలగాలి, ఇదే వారి భావన. అందువల్లనే రాజకీయ సామాజిక చేతనం లేకుండా పోయింది పురుషాధిపత్య సమాజంలో. ఇటువంటి సమాజంలో స్త్రీని 2వ శ్రేణి పౌరురాలిగానే పరిగణిస్తున్నారు, అబలలు అంటున్నారు, చిన్నచూపు చూస్తున్నారు. దేహబలంలో, మంత్రాంగంలో, రాజ్య పాలనలో వనితలు పురుషులకేమాత్రం తీసిపోరని నిరూపించిన రుద్రమదేవి, ఝాన్సీ రాణి, మొల్ల మల్లమాంబ, నాయకురాలు నాగమ్మ లాంటి నారీమణులు ఎంతమందున్నా ఆడవాళ్లని సబలలుగా గుర్తించలేకపోవటం శోచనీయం. పురాణ కాలంలో స్త్రీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేది. ప్రాచీన

కాలంలో స్త్రీలు బ్రహ్మ విద్యా వివరణ చేశారని చెప్పుకుంటున్నారు. బ్రహ్మచారిణులై ఉపనిషత్తులపై చర్చలు చేశారట. కవయిత్రులున్నారు. ఎన్నో భాషలలో గ్రంథాలు రచించారు. లీలావతి లాంటి గణిత శాస్త్రజ్ఞురాలు విదుషీయమణి గురించి మనకు తెలుసు. మహిళలకున్న ధీశక్తి ఏంటో ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ రోజుల్లో పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ముందుకు రాలేకపోతున్నారు. అన్ని రకాల అర్హతలున్నా సామర్థ్యాలున్నా విచక్షణా ధోరణికి గురవుతున్నారు. తరాలు మారుతున్నా మన తలరాతలు మాత్రం మారటం లేదనే గట్టిగా చెప్పుకోవాల్సిన దుర్గతి పట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంగనాథ మిశ్రా, ఆడవాళ్లు ఉద్యోగాలంటూ బయట తిరుగుతుంటే ఒంటిళ్లేమవుతాయి, కుటుంబాలేమవుతాయి అంటూ వ్యాఖ్య చేసినప్పుడు దేశంలో తీవ్ర నిరసనలు పెల్లుబుకినాయి. మహిళలకు పట్టుదల ఎక్కువ. ఏ పనైనా ఎంతో శ్రద్దతో నిబద్ధతతో చేస్తారు. చేపట్టిన పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టరు. మరి మన శక్తి అంటే అంతే. మరి నైపుణ్యంతో పనిచేయటంలో మనకు మనమే సాటి. అన్ని రంగాలలో రాణించగలవారు మన నారీమణులే. వేగంగా పనిచేస్తారు, శక్తియుక్తులున్నవాళ్లు, ప్రతిభా పాఠవాలు గలవారు. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితి అధ్యక్షురాలైంది. శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా పనిచేసింది. అంతరిక్షంలో అద్భుతం సాధించిన వారున్నారు. విజేతలుగా, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన వారున్నారు. సామర్థ్యం నైపుణ్యం సాధించిన వారికే భవిష్యత్తు సొంతమవుతుంది. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 1966 జనవరి 24 ప్రమాణ స్వీకారం చేశారు. స్ఫూర్తిదాయకమైన ఆ రోజునే ప్రభుత్వం గర్ల్ చైల్డ్ డేగా ఎంపిక చేసుకున్నది. 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాని ఇటువంటి మహిళా దినోత్సవాలు ఎన్ని జరుపుకున్నా లింగ వివక్ష సమస్య పోనంత కాలం ప్రపంచానికి పురోగతి అనేదే ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాలలో స్త్రీలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీల సమస్యలు స్త్రీలకే తెలుసు. వారిలోని నిగూఢమై నిక్షిప్తమై ఉన్న ప్రతిభా పాఠవాలను వెలుగులోకి తీసుకురావచ్చు. వారి శక్తి సామర్థ్యాలను దేశ పురోగతికి ఉపయోగించుకోవచ్చు. అపజయం అనేది విజయానికి నాంది. అదే నిజమైన ప్రారంభం. ప్రపంచంలో మహిళలు మనుగడ సాధించాలంటే ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. సొంతగానే తమ తమ సమస్యలను పరిష్కరించుకోగలగాలి. అలుపెరుగని పోరాటాలు చేయాలి. సామాజిక బాధ్యతను వహించాలి. ప్రతి జీవికి మరణం ఉంటుంది, కాని కలలకు మాత్రం మరణం ఉండదు. ఒకరి తర్వాత మరొకరు కాలగర్భంలో కలిసిపోతుంటారు. ఇది ముమ్మాటికి నిజమే కదా. ప్రపంచ మానవాళి బాగు కోసం కృషి చేసిన స్త్రీలు ఎంతమందో ఉన్నారు. ఎంత కష్ట సాధ్యమైన పనులను కూడా విజయవంతంగా నెరవేర్చిన వాళ్లు ఉన్నారు. పరిమితులు, సరిహద్దులు లాంటివి మన మనసులోనే ఉంటాయి. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే సాధించలేని లక్ష్యం అంటూ ఏదీ లేదు అని సునీత విలియమ్స్ చెప్పింది. కాబట్టి హద్దులు లేని లక్ష్యాలుండాలి. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరువాత దాన్ని మాత్రమే వెతుక్కుంటూ వెళ్లాలి. దాన్ని సాధించుకోవటానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. తగిన సాహసం చేయాలి. కష్టాలలో విరవకూడదు, విజయాలకు పొంగిపోకూడదు. ఏదో ఒక గొప్ప శక్తి మనల్ని నడిపిస్తున్నదే అని మనం నమ్మాలి. ఆ శక్తిని ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతూ ఉంటారని అనుకోవాలి తప్పదు. నేను స్త్రీని కదా అని అనుకుంటూ నిరుత్సాహపడకుండా, బెదురనేదే లేకుండా ప్రవర్తించాలి, అనుకున్నదే చేయాలి, ఏదైనా సాధించాలి అనే తపన ఆలోచన ఉన్నప్పుడు దాన్ని సాధించే వరకు కృషి చేయాలి. ఇదే మన విజయ రహస్యం. దానికి అన్ని పరిస్థితులు కలిసి రావాలి కూడా. నేను అబలను, నాకేది చేయటం చేతగాదు అని అనుకోకూడదు. మనం ఆదర్శంగా ఉండాలి. స్ఫూర్తినివ్వగలిగే పరిస్థితుల్లో ఉండాలి. ప్రేరణ, అంకిత భావం, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. స్త్రీలు విజయానికి సారథులు కావాలి. ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొంటుంటే ఆత్మస్థైర్యం తప్పకుండా పెరుగుతుంది. కొంతమంది తమ తమ కళలను సాకారం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది దానికోసం అనుకూలించని పరిస్థితులను కూడా ఆత్మస్థైర్యంతో తమ కళలను నిజం చేసుకుంటుంటారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదనేది ఏదీ ఉండదు. ఇదే నా లక్ష్యం అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. దృఢచిత్తం, ఆత్మస్థైర్యం, సాహసం విడిచిపెట్టద్దు. స్ఫూర్తిని, మనోనిబ్బరాన్ని, కార్యసాధనని గట్టిగా పట్టుకోవాలి. మనం చేస్తున్న పనిలోనే ఆనందాన్ని అనుభవించాలి. సాధించాలన్న సంకల్పం కలిగి ఉండాలి. ముందుగా మనం అపజయాలనే చవిచూస్తాం. ప్రతిభాశాలిగా ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. ఆశావాదులై అందివచ్చిన ప్రతి అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలి. లక్ష్య సాధనకు కృషి చేయాలి. తన మనసులోని భావాలను మన మగువలు బయటికి వ్యక్తం చేసే తత్వాన్ని అలవర్చుకోవాలి. దానికి తోడు సానుకూల దృక్పథాన్ని కూడా తెలుసు.

0: పెట్టుకుని ఉండాలి. ఇకపోతే ఇంకో విషయం చాలా ముఖ్యమైనది, వరకట్న సమస్య. దాని గురించి చెప్పుకోవాలి. వెనకటికి ఆడపిల్లలు చాలా తక్కువగా ఉండే కాలంలో కన్యాశుల్కం వచ్చింది. ఆడపిల్లలు తక్కువగా ఉండటం వల్ల ఈ కన్యాశుల్కం అనేది ఎక్కువగా పెరిగింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పండు ముసలి వాళ్లు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్లు. పొరపాటున పీటల మీదైనా సరే ఆ భర్త అనేటటువంటి వాడు కాలం చేస్తే ఇల్లు కదలనీయకుండా కట్టు బానిసలుగా జీవించబడేవాళ్లు. కన్యాశుల్కం ఖరీదు బాగా పెరిగింది. ఆడవాళ్లు హీన స్థితిలో బతకవలసి వచ్చింది. తర్వాత కాలంలో స్త్రీల సంఖ్య పెరిగింది. తగిన పెళ్లి కొడుకు దొరకటం పెళ్లి కూతురికి కష్టమైంది. పెళ్లి కొడుకును ఎంచుకునే క్రమంలోనే వరకట్నం అనే ఆచారం ప్రారంభమైంది. పెళ్లి కూతురుతో పాటు కొంత ఆస్తిని పెళ్లి కొడుకుకు అప్పగించేవాళ్లు. డబ్బు గాని, పొలం గాని, బంగారం గాని, మరే ఇతర బహుమానాలను గాని పెళ్లి కూతురుతో పాటు ఇచ్చేవారు. ఎందుకంటే పెళ్లైన తరువాత నిండు నూరేళ్లు అల్లుడు కూతుర్ని పోషించాలి కాబట్టి. దానికి గాను ఆ పిల్ల తండ్రి అల్లుడికి ప్రేమపూర్వకంగా కొంత ఆస్తిని కూడా ఇచ్చేవాడు. ఆ కానుకలతో సంతృప్తి చెంది తమ కూతుర్ని ప్రేమగా చూడగలడని వారి అభిప్రాయం, ఆశయం. వేడుకగా జరిగే ఈ కార్యక్రమాన్ని దురాచారంగా పరిగణించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ వరకట్న సమస్య వల్ల కోడళ్లు చాలా బాధలను అనుభవిస్తున్నారు. తమ తల్లిదండ్రులు భర్త కోరిన గొంతమ్మ కోరికలను తీర్చలేక పడే బాధలు, వారి బాధలు చూసి మరే ఆలోచన చేయక ఆ కోడళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భర్త ఇంటి వారు కోరుపడలేక, పుట్టినింటికి రాలేక అనేక మంది అమాయకపు కోడళ్లు ఆత్మార్పణలకు గురవుతున్నారు. ఈ వరకట్న దురాచారం వల్ల నష్టం కలిగేది ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా అనే విషయం సదరు పురుషులు గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తగిన భార్యను పొందలేరు. డబ్బుకిచ్చిన ప్రాధాన్యత వల్ల తన జీవితంలోకి రావలసిన అమ్మాయి గుణగణాలను పరిగణలోకి తీసుకోలేరు. ఆ విషయం అంత ముఖ్యమైనది అనిపించదు. ఈ వరకట్నం అనే దురాచారాన్ని మన మహిళలే రూపుమాపాలి, పడతులే ప్రధాన పాత్ర పోషించాలి. కేవలం డబ్బే జీవిత పరమావధిగా ఎంచుకునే వారికి తగిన గుణపాఠం చెప్పాలి. ఈ విషయంలోనే ఎంతో సమర్థవంతంగా ఆలోచించాలి. ఈ వరకట్నం అనేది సాంఘిక దురాచారం. దీని వల్లలో పడకుండా ఉండే బాధ్యతను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఋగ్వేదంలో అందరికీ విద్యను పంచే మహిళల మీదనే మానవ జీవితం ఆధారపడి ఉందని, పిల్లలు తమ ఆలోచనల పరిధిని పెంచుకునేలా తల్లి నుంచి వారికి విద్య అందాలి అని చెప్పబడింది. ఓ రాజా, మేధావుల్లారా, ఉపాధ్యాయులుగా మహిళలను తీర్చిదిద్దే శిక్షణను ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేయండి. వారి శిక్షణలో విద్యార్థునులు చక్కటి వ్యక్తిత్వం సంతరించుకుంటారు అని యజుర్వేదంలో కూడా చెప్పారు. ఈనాడు స్త్రీలు ఎక్కువ శాతం అధ్యాపక వృత్తిని ఎంచుకుని దాన్నే చేపట్టి సమర్థంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. స్త్రీ విద్యను ఇంకా బాగా ప్రోత్సహిస్తే దేశానికి, సమాజానికి మంచి జరుగుతుంది. స్త్రీలు విద్యావంతులై తమ తమ శక్తి సామర్థ్యాలతో అనేక పదవులను అలంకరించుతున్నారు. అన్ని రంగాలలోనూ ఆమనులున్నారు. ఇంట్లోనూ ప్రతి పనిని తమ శక్తియుక్తులతో చేస్తున్నారు. తమ బహుముఖ ప్రజ్ఞతో దేశ సేవలను, సంఘ సేవలను రాణిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా తమ శక్తివంచన లేకుండా ఒడిసిపట్టుకుని వాసికెక్కుతున్నారు, వన్నెకెక్కుతున్నారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో కూడా ఎందరో ప్రసిద్ధులవుతున్నారు.
1: మీరింతవరకు మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం.
1: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కార్యక్రమంలో భాగంగా రైతు అభివృద్ది పథకాలు ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా పశుపోషణే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పశుపోషకులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క విధి విధానాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, దేని వలన వస్తుంది, ఎలా ప్రబలుతుంది, చికిత్సా విధానాలు ఏంటి, తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, మరియు ఒకసారి వ్యాధి వచ్చిన తరువాత చికిత్స గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వలన వచ్చే వ్యాధి. పికార్నో విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించి యాప్టస్ వైరస్ వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వైరస్ చాలా చిన్న పరిమాణంలో ఉన్న వైరస్ అయినప్పటికీ ఇది ఆర్థిక పరంగా చాలా నష్టాలు కలిగిస్తుంది. పశు వ్యాధులకు సంబంధించి వ్యాధులు కలిగించే వైరస్లలో ఈ వైరస్ ప్రప్రథమంగా కనిపెట్టబడింది. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో చాలా రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా 7 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1, SAT1, SAT2, SAT3. ఈ 7 రకాల స్ట్రెయిన్లు వ్యాధి కారకాలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం 4 రకాల స్ట్రెయిన్లు OAC, ASIA1 మాత్రమే ఈ వ్యాధిని కలుగజేస్తున్నాయి. వాటిలో కూడా ఓ స్ట్రెయిన్ అనేది ఎక్కువగా కనిపెట్టబడింది. అంటే భారతదేశంలో ఓ స్ట్రెయిన్ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఏ పశువులలో వచ్చేదానికి అవకాశం ఉందంటారు? ఇది ప్రాణాంతకమైన వ్యాధినా?
1: చీలిన గిట్టలు ఉన్న పశువులన్నింటిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందుల్లో ఈ వ్యాధి వస్తుంది. దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. ఎందుకు మనం ఈ గాలికుంటు వ్యాధిని గురించి చర్చించుకుంటున్నాము అంటే, ఇది పశుపోషకులకు తీవ్రంగా ఆర్థిక నష్టం కలిగించే వ్యాధి. ఇది చాలా వేగంగా గాలి ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సునాయాసంగా వ్యాపించే వ్యాధి. ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు. మరణాల శాతం పశువుల్లో తక్కువ అయినప్పటికీ ఆర్థిక పరంగా గాలికుంటు వ్యాధి సోకినప్పుడు రైతులు చాలా నష్టపోతారు. ఎందుకంటే పాల దిగుబడి చాలా తగ్గిపోతుంది. అలాగే ఈసుకుపోవడం, తిరగ కట్టడం లేదా అసలు కట్టకపోవడం అనేవి కూడా ఉంటాయి. ఈ గాలికుంటు వ్యాధి సోకినప్పుడు భారతదేశంలో ఎగుమతులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి మన దేశంలో ఉంది అంటే మన పశువుల నుంచి వచ్చే ఉత్పత్తులు, చర్మం, మాంసం లాంటివి వేరే దేశాలకు ఎగుమతులు చేసే అవకాశం కూడా తగ్గుతుంది.
0: మేడం, మరి ఒక జంతువు నుంచి ఒక జంతువుకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటారా? ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉందంటారు?
1: గాలికుంటు వ్యాధి ఉన్న ప్రదేశం నుండి మన పశువులను కొనుగోలు చేసినట్లయితే ఈ వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. అలాగే వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కలుషితమైన మేత, నీళ్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. మనుషుల ద్వారా ఒక కొట్టం నుండి ఇంకొక కొట్టానికి తిరిగేటప్పుడు, మనుషుల బట్టలు, చెప్పుల ద్వారా కూడా, అలాగే మనం వాడే పనిముట్లు, పాలను తీసేటప్పుడు వాడే గిన్నెల వలన కానీ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే తల్లి నుండి దూడకు పాలు త్రాగడం వలన కూడా వ్యాధి సోకుతుంది.
0: ఈ వ్యాధి సంక్రమించింది అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటారు? ముఖ్యంగా వ్యాధి వస్తే ఆ పశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు?
1: పశువుకు పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే తీవ్రమైన జ్వరము 104 నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. నోటిలో వాపు మొదలై చొంగ కారడం జరుగుతుంది. అలానే 1 నుండి 2 సెంటీమీటర్ల పరిమాణంలో నోటిలో బొబ్బలు వస్తాయి. బొబ్బలు క్రమేపీ పగిలి పుండ్లుగా మారతాయి. పుండ్లు ఉన్నప్పుడు నొప్పిగా

0: ఉంటుంది. కాబట్టి పశువులు మేత మేయవు. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి పశువులు నడవలేక కుంటుతూ ఉంటాయి. ఇది తీవ్రమైనప్పుడు గిట్టలు ఊడిపోతాయి కూడా. సరైన చికిత్స చేయించకుండా ఉన్నట్లయితే ఆ గిట్టల మధ్య పుండ్లు వాసి చీము కారుతూ పురుగులు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. వ్యాధి సోకిన తల్లి పాలు తాగిన దూడలలో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తగ్గిన తరువాత పశువుల్లో పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. శ్వాసకోశ లక్షణాలు, ఎండకు తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి. ఈ వైరస్ ఒక్కసారి పశువులకు వచ్చిన తరువాత వాటి శరీరంలో 2 సంవత్సరాల వరకు ఉంటుంది. గొర్రెలు మేకలలో అయితే 6 నెలల వరకు ఉంటుంది. వ్యాధి సోకిన పశువులలో తిరగట్టడం లేదా అసలు ఎదకు రాకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
1: వ్యాధి రాకముందే చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒకవేళ అశ్రద్ధ చేసినప్పుడు తెలుసుకోలేని పరిస్థితిలో వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధికి చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది. వైరస్ వ్యాధికి చికిత్స అనేది ఉండదు. వైరస్ సోకినప్పుడు ఇతర బ్యాక్టీరియాలు వచ్చి ఇంకా లక్షణాలు ఎక్కువ కాకుండా మందులు వాడవచ్చు. జ్వరానికి మెల్నెక్స్ ఇంజెక్షన్ లాంటి మందులు, అలాగే వేరే బ్యాక్టీరియా సోకకుండా పెన్సిలిన్స్, అలాగే యాంటీహిస్టమిన్స్, అవిల్ లాంటి మందులు పశు వైద్యుని సలహా మేరకు వాడవలసి ఉంటుంది. పశువు నోటి పుండ్లతో మేత తీసుకోలేదు కాబట్టి అంబలి, జావ, బెల్లం నీరు వంటివి పట్టించాలి. దీనివలన పశువు నీరసించిపోకుండా ఉంటుంది. నోటి పుండ్లకు బోరిక్ పౌడర్ ను గ్లిజరిన్ తో కలిపి ఈ పేస్ట్ ను రోజుకు 2 నుండి 3 సార్లు రాసినట్లయితే పుండ్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కాలి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావకంతో కడిగి హిమాక్స్ కానీ లొరాక్సిన్ ఆయింట్మెంట్ కానీ అప్లై చేస్తే కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
1: మేడం, మరి వ్యాధి వచ్చినప్పుడు ఆ పశువు చనిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: పశువుల కొట్టంలో గాలి వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కలుషితమైన మేత నీరు తీసేసేయాలి. పశువుల కొట్టం చుట్టూ సున్నం కాని బ్లీచింగ్ పౌడర్ కాని చల్లినట్లయితే బయట నుండి వచ్చే వైరస్ ను కొంతవరకు ఆపగలుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశువుల కొట్టంలో తిరిగిన వ్యక్తులు వేరొక కొట్టంలోని తిరగకూడదు. పశువులను కొనేటప్పుడు వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పశువులను కొనకూడదు. ఒక్కసారి వ్యాధి సోకినప్పుడు రైతులు సమీప పశు వైద్యునికి తెలియజేయాలి. వారు వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధి లేని ప్రాంతాలకు పశువుల రవాణా జరగకుండా చెక్ పోస్టుల వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. దీని వలన ఇతర ప్రాంతాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. వ్యాధి సోకిన పశువుల పాలను, దూడలను తాగించకూడదు. ఒకవేళ తాగించవలసి వస్తే పాలను పిండి కాచి చల్లార్చిన తర్వాత తాగించవచ్చు.
1: వ్యాధి కొంచెం తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: గాలికుంటు వ్యాధి సోకిన పశువులు వ్యాధి తగ్గిన తరువాత కూడా ఇంతకు ముందులాగా పాల దిగుబడి ఉండదు. పశువులు ఎండకు తట్టుకోలేక రొప్పుతూ ఉంటాయి. అలాంటి పశువులను కొట్టంలో ఉంచి మేపడము, సమీకృత దానా ఇవ్వడం, 3 నెలలకొకసారి నట్టల నివారణ మందు త్రాగించడం చేయాలి. ఇలా నట్టల నివారణ మందు త్రాగించడం వలన శరీరంలో నట్టలు పోవడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజ లవణ మిశ్రమాలు కూడా ఇవ్వాలి.
1: మేడం, మరి ముఖ్యంగా ఇవాళ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా అనేక రకాల టీకాలు ప్రభుత్వం ద్వారా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించి మందులు ఇస్తున్నారు, టీకాలు వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి టీకాలు వేయించుకోవాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉందంటారు?
0: చికిత్స కంటే నివారణ మేలు. కనుక గాలికుంటు వ్యాధి సోకక ముందే టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు ఉన్నాయి. 2 సంవత్సరంలో ప్రతి 6 నెలలకొకసారి అనగా మార్చి మరియు ఆగస్టు నెలల్లో కేంద్ర ప్రభుత్వం వారు టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాల్లో 3 రకాల స్ట్రెయిన్లు ఉంటాయి. OA, Asia 1, ఈ 3 స్ట్రెయిన్లు కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్న టీకాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే NADCP, నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలను ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఈ టీకాలతో పాటు 2 ml సిరంజ్లు, అలాగే నీడిల్స్ కూడా సరఫరా చేయడం జరుగుతుంది.
1: టీకాలు వేస్తే ఒక్కొక్క సందర్భంలో పాలు ఒట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటుంటారు. ఒక్కోసారి జ్వరం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటుంటారు. ప్రజల్లో అలాంటి అపోహ ఉంది. మరి ఈ టీకాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: టీకాలు చేయించే ముందు నట్టల నివారణ మందు తాగించాలి. తరువాత టీకాలు చేయిస్తే మంచిది. టీకాలు చల్లగా ఉన్న సమయంలో, అంటే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వేయించాలి. జ్వరం కానీ జబ్బుతో ఉన్న పశువుకు లేదా వ్యాధి లక్షణాలు

చూపించే పశువులకు టీకాలు వేయించకూడదు. అలాగే ఈ వ్యాధి నిరోధక టీకాలు 4 నెలలు పైబడిన దూడల నుంచి అన్ని పశువులకు వేసుకోవచ్చు. అలాగే తొలిసారి వేసే దూడలకు 1 నెలకి మళ్లీ బూస్టర్ టీకాలు వేస్తారు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి 6 నెలలకు టీకాలు వేయించే పశువులకు ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడం

0: సంవత్సరాలు చేస్తే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వచ్చి పశువులలో వ్యాధి సోకకుండా ఉంటుంది. అలాగే టీకా పనిచేస్తుందా లేదా వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఎన్ఏడిసిపి ద్వారా టీకా వేసిన పశువు నుండి 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరిస్తారు. కొన్ని పశువులకు టీకా వేయకముందు మరియు టీకా వేసిన 21 నుండి 31 రోజుల లోపల రక్త నమూనాలను సేకరించి దాని నుండి సీరంను వేరు చేసి పరీక్షలు చేస్తారు. దీని వలన గాలికుంటు వ్యాధి టీకా వేసిన తరువాత పశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరిగిందా లేదా అలాగే టీకాల కార్యక్రమం సరిగ్గా జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. రైతులు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఇక్కడ ఒక అపోహ ఉందండి, టీకాలు వేస్తే పాలు తగ్గుతాయని జ్వరం వస్తుందని రైతులు భావిస్తూ టీకాలు వేయించుకోరు. కొంతమంది టీకా చేయించుకుంటే 2 నుండి 3 రోజులు పాలు తగ్గుతాయి. అలా కాకుండా టీకా చేయించుకోకపోతే ఒకవేళ వ్యాధి సోకితే పశువుకు పాలు బాగా తగ్గి తిరక్కడుతూ ఉండి రైతు ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. కనుక పశుపోషకులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సక్రమంగా టీకాలు వేయిస్తూ ఆర్థికంగా లాభాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.
1: పశుపోషకులకు ప్రధానమంత్రి గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి సమగ్రమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం ఈ అంశం గురించి జరుగుమల్లి పశువైద్యురాలు డాక్టర్ జే శ్రావణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్గా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమానికి హాజరవుతారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నాయకులపై వస్తున్న అవినీతి అవకతవకల ఆరోపణలపై ఆ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు.
1: కిన్నెర లహరి శ్రోతలు కొన్ని చిత్రగీతాలు

ముందుగా వినబోతున్నారు ఇలవేల్పు. ఈ చిత్రం కోసం పి సుశీల, పి లీల కలిసి పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఆర్ శివప్రసాద్ పట్నాయక్, నిర్మలా పట్నాయక్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇప్పుడు వినబోతున్నారు జాను చిత్రం కోసం ప్రదీప్ కుమార్ పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు డబ్బీరు శ్రీకాంత్, షామిలి, షర్విన్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట

ఇప్పుడు వినండి, నచ్చావిల చిత్రం కోసం గీతామాధురి పాడిన పాట. కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాలరీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, సూరజ్ బలి, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, గట్టికల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత, వీరందరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇప్పుడు వినబోతున్నారు బడ్జెట్ పద్మనాభం చిత్రం నుండి ఏదైనా పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు.

ఇప్పుడు వినబోతున్నారు మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. రచన ఆత్రేయ, సంగీతం అందించారు కెవి మహదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఒరిస్సా బర్హంపూర్ నుండి శ్రీనివాస్, రోజా, జ్యోతి, అభిషేక్, వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినబోతున్నారు వాసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కార్తీక్ కలిసి పాడిన పాట. సాహిత్యం అందించారు పోతుల రవికిరణ్, సంగీతం అందించారు హారిస్ జయరాజ్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినబోతున్నారు సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ కలిసి పాడిన పాట. సంగీతం అందించారు భీమ్స్ సిసిరోలియో. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం అక్కయ్యపాలెం నుండి బలివాడ సుజాత, కిట్టు చిట్టి, అలాగే హైదరాబాద్ నుండి సన్నీ పప్పి వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నారు RX100 చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జివర్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ముందుగా వినబోతున్నారు రోబో చిత్రం కోసం విజయప్రకాష్ శ్రేయా ఘోషల్ కలిసి పాడిన పాట. రచన వనమాలి, సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి, మల్లన్న చిత్రం కోసం రీటా సాహితీ కలిసి పాడిన పాట. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినబోతున్నారు లై చిత్రం నుండి రాహుల్ సిప్రిగంజ్ రమ్య బెహ్రా కలిసి పాడిన పాట.

0: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆకాశవాణిలో మీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయండి.
1: మీ ఆత్మీయ సోదరులకు సోదరీమణులకు అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో రక్షాబంధన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు
0: 9989679076,
1: మరొక నెంబర్ 7989701158.
2: అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం.
1: అన్నదమ్ములకు అక్క చెల్లెలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేద్దాం, ఆత్మీయ అనురాగాలను పంచుదాం.
3: చిత్రగీతాలు సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

వయలిన్ వాద్యం వింటారు. శ్రీ మహదేవ లక్ష్మీనారాయణరాజుగారు మృదంగ సహకారం. కీరవాణి రాగాలాపన తానం సకల మంత్రాక్షర గుహే సరస్వతి. సకల శుభదాయిని అనే పల్లవి. ఖండజాతి త్రిపుటతాళం రెండు కళల చక్రం పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదిలి.

0: మీరింతవరకు ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి కృష్ణవేణి గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ మహదేవ్ లక్ష్మీనారాయణరాజు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బందిపోటు చిత్రం కోసం ఘంటసాల సుశీల పండ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు.

ముందుగా వినబోతున్నారు మొనగాళ్లకు మొనగాడు. ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాట, రచన సి నారాయణ రెడ్డి.

చివరిగా వినబోతున్నారు మురళీకృష్ణ ఈ చిత్రం కోసం కె జమునారాణి పాడిన పాట. సాహిత్యం అందించారు సి నారాయణరెడ్డి.

రేపు ఉదయం 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి, 6:35 రైతు సమాచారంలో మొక్కజొన్నలో కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 డాక్టర్ సలహాలు, పంటికి సంబంధించిన రూట్కెలా ట్రీట్మెంట్ గురించి డాక్టర్ పాలిని గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు, గిరిజనుల కార్యక్రమంలో గిరిజనుల పాటలు వింటారు.

8 గంటలకు సమాచార్ ప్రభాత్ హిందీ వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఉద్యోగాన్ని విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు శ్రోతలకు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 9:30 ఏకచిత్రగానం. అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతంలో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం. 12:40 చిత్రగీతాలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 5:00 చిత్రగీతాలు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:35 జానపద సంగీతం ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు

చిత్ర గీతాలు 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆ పాత మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04 దాటి 26 సెకండ్లు. ఈ ప్రసారం ఇతడితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.